0: 这人满娘，这人满娘真难
1: वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो

I'm gonna go to the hospital.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavula yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanam ledu.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manavu munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight.
1: దానికి పరమ భక్తుడైనటువంటి సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: having ears but nevertheless deaf because they are not able to listen to the melodious notes that you radiate.
1: Pani pankajamandu paramatma undiyo paadu samsarambu korireeri.
0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటలవలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణు గానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: But this very same heart which finds such a varied description in the faiths has been defined in another way by sadhus.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమనే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయుడంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హ్యావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఈస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: అండ్ యెట్ అనదర్ కేటగిరీ ఆఫ్ ఎవాల్వ్డ్ సోల్స్ డిటర్మిన్ ది హార్ట్ యాజ్ ఎ లోటస్.
0: బురదలో పుట్టి మానిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి.
1: దిస్ లోటస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ డర్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇంప్యూర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్ అరౌండ్ ఇట్, యెట్ ద లోటస్ రిమైన్స్ ప్యూర్.
0: ఇది కేవలం ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకుని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింప చేసుకో.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదియే.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీ ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్ అండ్ ఆల్ ద ప్రాసెసెస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you see an educated person, you tend to show him respect.
0: అయితే దయ, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కానీ ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: ది ఎడ్యుకేటెడ్ వన్ ఈజ్ మియర్లీ గివెన్ టు ఎ హై డిగ్రీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, నథింగ్ బియాండ్, హీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీన్ ఇట్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్దీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అ హై డిగ్రీ ఆఫ్ అకంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాజ్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day the papers were describing this man thus.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: బైబుల్ ఖురాన్ వేదము ఉపనిషత్తు గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోనా దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed
0: ourselves. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం
1: గ్రంథ సాహిబ్ and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకున్న వలన

0: దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition, it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now, talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it. Eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ యర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ టు ద స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti ku drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: పాతాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు, అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ద నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యూ డోంట్

0: don't make your effort for securing water, you will become weak and collapse.
1: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్, I want, want. This is love, love that you want.
1: Aithe ee prema etti prema.
0: Now what type of love is this?
1: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
0: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
1: Deenini apeksha ani cheppavachchu.
0: This could be called apeksha.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatvanti kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatvanti.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: Idiniki aneka vidhamainatvanti aadarshamulu, aneka vidhamainatvanti ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: సంబంధమైనటువంటి విషయాలు ఏ మాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatvanti vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drishtito chuchinatvanti oka vyaktudu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize the chief merit of the gopis' devotion.
1: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
1: ఎటువంటి బాధలు?
0: What were the types of difficulties he had to undergo?
1: మానవులు భరించలేనిటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
0: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
1: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ వంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntiye ayi undina, ee baadalaku kannu neeru kavali kada.
0: Now,
1: baaludu kabatti bhayakampa sameetudu kavali kada.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: Kaadu, kaadu. Tana hrudayamunandu narayanudu pratishtayi untunnadu.
0: No, because in his love there was Narayana installed.
1: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: And there was a name of the Lord dancing on his lips.
1: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకి ఏమాత్రం కూడాను కనిపించలేదు.
0: That is why he did not give room for any grief on the part of these
1: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్స్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. ప్రేమ
1: యందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. But these gopikas were steady, unruffled, calm and full of poise because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: Veeru kudanu kevalam prakruta sambandhamainatunte premake sambandhinchina varai undina ee vidhamainatunte yokka baadalanu varu sahinchagaligetunte vara.
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
0: కుడ్ దే హావ్ ట్రాన్సెండెడ్ దిస్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్ దట్ వాస్ బీయింగ్ హీప్డ్ ఆన్ దెమ్?
1: స్త్రీలు విద్యాహీనులు.
0: నౌ దీస్ పీపుల్ ఆర్ ఆర్డినరీ విమెన్ ఫోక్ డివైడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
0: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రిసైడ్స్.
1: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
0: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
1: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
1: Oka raitu tana polamunu chakkaga dunni, dukku chesi, eru vesi, neeru katti, chakkani pantanu pandinchukuntadu.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: Tana hrudayam anetunte bhumini prema tattvam anetunte jalamunu katti sadhana anetunte kalupulu vesi prema anetunte okka beejamunu naati naamamu ane beejamunu naati deenini krama shikshana anetunte kanchana gattukoni kaapadukunnataku prayatninchali.
0: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
1: Appude ee sadhakunaku aanandam.
0: Only then will the sadhaka get aananda.
1: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
1: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వి డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన హృదయ పరివర్తన
1: ప్రధానమైనటువంటిది.
0: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధము కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మనం
1: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యం యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
1: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రము చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
1: పురందర దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kalamu chustunnamu puttinappatu nunchi gitti enta varaku chustunnamu choochine daniki inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatiki choochine danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have శాంతి or peace.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు, కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకునే ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Sambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికి ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యో మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యో మా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetuvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam katta kadapatiki mattiga maareetuvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikamu,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalutimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: Nijambu chuda, aa dehiye deva devudu.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: Aa dehamunandu undinatvanti vaadu kanaka, itaniki dehi ani oka peru.
0: Such a lasting one resides in the body, so he is called dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: Atma ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకని సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these bees doing with it? To get food and
1: minimum comforts. They
0: too have to have sleep, they too have to have food, they have
1: hunger.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమూ తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కానీ మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం. సో
0: ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములను చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టం.
0: To say is easy. To do ఎవరికి is difficult.
1: తాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason?
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: To do a thing is very difficult.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: But one who does it, certainly he reaps the
1: fruit.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existence. మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: సో బికాస్ దిస్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు ద మైండ్ వీల్ హ్యావ్ టు కంక్లూడ్ దట్ అవర్ డివోషన్ అండ్ ఫెయిత్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే ఆట్ టు బి.
1: కష్టములు కలిగినా ఎట్టి దుఃఖములు సంభవించినా ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్ వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితమంతా
1: కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచిన ఏది చూచిన ఏది చెప్పిన ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడు దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్ దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్ యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురికి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: మానవుని జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: Prayatna purvakanga idi daivatvani kudanu marchukuneetundi sadhanalu lekapoledu.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: Korina palamichu kalpavruksham unda perati pushpamunakai preetiyela.
0: You only have to ask for it, and whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuvi unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask, and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you go in for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ దట్ మూమెంట్.
1: మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ.
1: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీ మేలుకో.
0: Awake from this ignorance.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గములో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడియందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్, అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రము అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us been?
1: అయితే ఈ ఫలితం కోసం మనం ఏ మాత్రం కూడాను అరులు జాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టినది దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ హిమ్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్, యూ నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ దస్.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itarula matalu impuga nammi kompatiyakandi.
0: Don't listen to what others have to say, what others talk about. In the process collapse yourself.
1: Buddhulanni yuthichukondi karmam.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: Nee swabuddhito neevu aalochana chesi nee satyanni neevu gattiga pattali.
0: Let your own intellect function. And what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku banisalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana shaktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: Ee nirnayam chesukunnatundi vishayanni manam aacharanalo pettali.
0: Once we decide thus, try to put it into practice.
1: Idi kevalamu chana chanamunukunu పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is done,
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధని ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible, it is not proper.
1: ee sukham anijamainatundi sukhamu.
0: Are these comforts true sukha or ananda?
1: Chandraraj kuda cheppadu nidhi chaala sukhama ishwara sannidhi chaala sukhama nijamuga telipomu manasa annadu.
0: Chandraraj cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: Ee sukhamulo manaku
0: oh mind determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: దీస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్ ట్రూ సుఖ.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి. ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఈస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: హీ విల్ ఎంటర్ యువర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఎ రేడియంట్
1: హృదయం. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: హీ విల్ బికమ్ యువర్ హార్ట్, యువర్ హార్ట్ విల్ బికమ్ హిమ్.

సతకంబు సలుపుట సకల యత్నములాది సతకంబు సలుపుట అన్ని విచ్చను నేర్చి అది కూడగుట భూమి పండించుట భూచక్రమేలుట కొలువునుండుట

పడనేల కూటి కొరకు ఘనముగా భువిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగం పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

యుగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతూ ఇంత

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling the stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikamu, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటున్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture, and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharam avasarame,
0: idi
1: evvarunu kadanleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: Kani amulyamainatunti manava janmametti tana kalamunu tana kayamunu tana karmanu kudanu ahara nimittamai ankitamu gavinchatamu idi sariyaina kartavyam kaadu.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts, and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: It will only mean that this life which is so difficult to get is being frittered away.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాము.
0: We have forgotten what we have come for, and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొలది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొలది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktitvam aneetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by the
1: నైతికమనగ ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశము యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, of prema, love, of character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: Kanuka kevalam bhautikamune bhojinchuta vidya yokka lakshyamaina prapancham yokka pragatiki ommu chestundi.
0: So if this worldly prosperity, material prosperity were to be the only objective of education, then certainly the world will come to grief.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచటం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎ ఫర్దరింగ్ ఆఫ్ వన్స్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్, రాదర్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బ్రాడనింగ్ వన్స్ విజన్ అండ్ అవుట్లుక్.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: These good and noble traits like selflessness, not having any sense of ego, or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidya anaga kevalam edo manaku telinatvanti okka vishayanni guttimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye, మన దుఃఖములను, మన బాధలను, మన కష్టములను ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: Actually speaking again, true education is that which can remove for us our sense of sorrow or distress or grief.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: Today all know that the nation is economically backward.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: అయితే దీనికంటే మహా ప్రమాదమును కలిగించేటువంటిది ఒకటి ఉన్నది.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: అది నైతిక ఆధ్యాత్మిక తిరోగతి.
0: And that is the degradation of moral values and spiritual values.
1: ఈ తిరోగతిని పురోగతి గావించకుండా విద్యయే అధోగతి పాలైపోతుంది.
0: This downward trend has to be checked and pushed in the upward direction, otherwise education itself will come to grief.
1: కనుక ఈనాటి విద్యను సరియైనటువంటి మార్గములో ప్రజాసంఘమునందు కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: So today we should make an effort to see that the education system is directed towards this further growth of the society and the individuals there.
1: Vichara yugam anetuvanti peru pondinatuvanti ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu.
0: Through the process of preaching, man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetuvanti gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini,
0: he might master any number of the siddhantas.
1: Enni bhautikamainatuvanti vishayamulu bodhinchinappatikini,
0: he might also teach all these worldly things.
1: Enni vidhamuluga vaigyana shastranni parishodhanalu salipinappatikini,
0: he might undertake experiments and observations in the realm of science and technology.
1: Manavudu tana yokka viluvanunu enta varaku rakshinchukunnado, enta varaku poshinchukunnado aneetuvanti satyamune gurtinchukonakundina ee yokka vidyalennino nirupayogam avutayi.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga vaigyanikanga manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani,
0: either in the manufacture of the hydrogen bomb,
1: అన్వస్త్రములయందు అన్య ఆస్త్రములయందు అభివృద్ధి చేసిందైనటువంటిది కాని
0: ఆర్ ద అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్ దట్ మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇన్ ద వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ద లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముతో అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Oka vaipuna yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Rendo vaipuna karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Moodo vaipuna swarthatvam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in a fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles
1: and విద్యార్థుల విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ఇవన్నీ కూడాను మరొక వైపున ఈ విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధముగా అభివృద్ధి అవుతున్నది.
0: So all these are also on the increase, even as you talk about progress in science and technology.
1: ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండింటి అభివృద్ధులకు కారణం ఏమిటి?
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: మానవుని హృదయ కుహరమునందు లోతుగా నాటుకొని పోయినటువంటి స్వార్థమే.
0: The cause is this deep-rooted selfishness in one's heart.
1: ఈ స్వార్థం అనేటువంటిది మానవుని తన మానవత్వాన్ని గుర్తించకుండా చేస్తున్నది.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ఏ పదార్థాన్ని కోరినా, ఏ వ్యక్తిని ఆశించినా, ఏ విషయాన్ని విశ్వసించినా, ఇవన్నీ కూడా తన స్వార్థము స్వప్రయోజనమును లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఈస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీడు బొమ్మయ్యి ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sights set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వం అనేటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందుకు కానరావు.
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఆర్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ be prepared to shoulder the responsibility.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదాని, వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of that.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదా అని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of that.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టు థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి

0: fundamental law.
1: The two things are, one, individual freedom. Secondly, fundamental law.
0: లోకముతో నాకేమి భయము లేదు, లోకము ఏమనుకుంటే నాకేమి అనేటువంటి ఒక భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
1: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
0: కానీ ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడా నువ్వు గుర్తించవలసి వస్తుంది.
1: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
0: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
1: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
0: తన యొక్క పుట్టుక, తన యొక్క జీవితము, తన యొక్క ఆనందము అంతా ఇప్పుడు సమాజంతోనే కట్టుబడి ఉంటున్నది.
1: His birth, his life, all other processes are linked with the society.
0: అట్టి సమయములో నీకు కాని నాకు కాని మరెవరికైనా కూడా ఈ సమాజం యొక్క బాధ్యత సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
1: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards
0: the society. ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
1: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
0: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
1: But then in terms of this dharma towards society, we have to also to exercise our discipline.
0: ఈ నాటి అధ్యాపకులు లేత హృదయులైనటువంటి బాలబాలికలకు ఈ సమాజం యొక్క బాధ్యతను గుర్తించుకునేటువంటి విధానమును చక్కని రీతిగా వారికి బోధించాలి.
1: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
0: నిజముగా తన గృహాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
1: Now only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
1: The welfare of the country is based upon the individual.
0: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడాను కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: And the development of the individual is dependent on the family.
0: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
1: And the good or bad of this family in turn determines the shape of the nation.
0: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
1: Determine the shape of the state and the welfare of the state is the welfare of the nation.
0: కనుక ఏ తావాత దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
0: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should endeavor to recognize what it is that one has to do and one's sense of duty and responsibility.
0: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How can such an individual recognize his responsibility?
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
1: This sense of one's own personality, it is very much deep within oneself.
0: ఇది అవ్యక్తమై,
1: it cannot be seen,
0: గూఢముగా,
1: and it is secreted deep
0: within, వీలు కాకుండా,
1: beyond comprehension,
0: మానవత్వమై ఉంటుండాలి.
1: And in the shape of these values it exists.
0: కనుక ఇట్టి అవ్యక్తమై గుర్తించుటకు వీలు కానటువంటి ఒక శక్తిత్వాన్ని ఎవడు వ్యక్తము చేసుకున్నో వాడే నిజమైన వ్యక్తి.
1: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
0: ఆచరణ రూపమైనటువంటి ఒక ప్రచార ప్రబోధలుగా ఉండాలి.
1: That is the person who has really done his bit and through his practice he has to achieve this.
0: ఈ ఆచరణ యందు మంచిని వినాలి.
1: And what does this practice consist of? Listen to all that is good.
0: Manchini cheppali.
1: Teach that which is noble and good.
0: Manchini aalochinchali.
1: Think good.
0: Kaani manchi aalochanalle lekundina manavudu patanam aipothadu.
1: Because without noble thoughts man will come down.
0: Idi Mahabharatam nandu oka chakkani drishtantaram.
1: This is illustrated by this episode from the Mahabharata.
0: Duryodhanudu నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుచూ ఉండేవాడు.
1: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
0: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
1: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమ్మర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్

0: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
1: Now this heart or mind is like the camera lens.
0: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపుని తిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
1: Now whatever sight you have in mind, you turn the lens towards that and that picture is imprinted.
0: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
1: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
0: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
1: So these bad and evil thoughts make an individual bad and evil.
0: ఒకానొక సమయములో,
1: once upon a time,
0: ద్రోణుడు, గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు, దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
1: Drona, who was the teacher, summoned Dharmaja and Duryodhana and sent them on a mission to find out all that is good, all that is bad in the world.
0: Dharmajudu jetriyatra jaripadu.
1: Dharmaja went.
0: Tirigi Dronudu daggariki vachi namaskarinchi, Swami, jagattulo chedda aneetundi naaku ekkada kanipinchaledu.
1: Dharmaja went around the world, came back to Drona and prostrated before him and said, Swami, I have not been able to see anything that is bad in this world, evil or bad in this world.
0: Guruji, chaminchu. Naa kantiki ekkadi kuda nu chedda kanipinchaledu. Edo anto into chedda unte naalone undavachunu kaani naaku chedda jagattulo ekkadi kuda nu kanipinchaledu ani cheptani cheppukunnadu.
1: He further went on to say, oh Guruji, I have not been able to sight anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe. But outside there's nothing whatsoever.
0: Drishti ettido srushti attidi.
1: It is said, the way you look at things, that's how the world would appear to you.
0: Netram ettido shastram attidi.
1: Likewise, the eye in turn determines all that you want to picture for
0: yourself. Yadbhavam tadbhavati.
1: Your thoughts ultimately take shape in
0: తన భావం ఎట్టిదో ఎదుటి పదార్థం యొక్క రూపం కూడాను అట్టిదిగానే ఉంటాయి.
1: Your thoughts determine the shape and form of the thing opposite you.
0: నిరంతరము కూడాను మంచి తెలిసేటువంటి స్వభావము ధర్మజుండి కనుక జగత్తంతా కూడాను మంచిగానే కనిపించింది.
1: Dharmaja was one who would continuously think of all that is good and noble in the world. So in the world again, he think within himself.
0: దుర్యోధనుడు యాత్ర గావించి తిరిగి ద్రోణుడి కడకు చేరాడు.
1: సో ఇన్ ద వరల్డ్ హీ సా ఎవ్రీథింగ్ విచ్ వాస్ గుడ్ అండ్ నోబుల్. దుర్యోధన ఆల్సో కంప్లీటెడ్ హిస్ మిషన్ అండ్ కేమ్ బ్యాక్.
0: దుర్యోధన, నీవు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ద్రోణుడు.
1: సో ద్రోణ ఆస్ దుర్యోధన, వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్? సీ,
0: దుర్యోధనుడు చెప్పాడు, గురూజీ ఎక్కడ చూసినా కానీ చెడ్డనే కనిపిస్తుంటుండాలి.
1: దెన్ హీ ఆన్సర్డ్, గురూజీ, వేర్ఎవర్ ఐ లుక్డ్ ఐ సా ఓన్లీ బ్యాడ్ అండ్
0: విషయములు కాని వ్యక్తి కాని సమాజము కాని ఏ యొక్క పదార్థము కాని సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
1: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good in
0: me. Anto into manchi unnadante ee Duryodhana yendu tappa mari ekkada kanipinchaledu annadu.
1: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
0: Kanuka Duryodhana yokka chintalu nirantaram kudanu chedda aalochanle.
1: So this was what Duryodhana was, thinking always bad and in an evil way.
0: Etti rangu addalu mana kannulaku dagilichukunte atti ranguane jagattu kanipistundi.
1: The color of the spectacles that you wear determines the color of the world.
0: కనుక దుర్యోధనుడు నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము కావించుకున్నాడు.
1: సో దిస్ దుర్యోధన, హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఈవిల్ అండ్ బ్యాడ్, అల్టిమేట్లీ లెడ్ టు ఎక్స్టర్మినేషన్ ఆఫ్ హిస్ క్లాన్.
0: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
1: హి ఆల్సో బ్రాట్ హిస్ ఓన్ రేస్ ఇంటు డిస్రెప్యూట్ అండ్ డిస్గ్రేస్.
0: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడు అనేటువంటి పేరు పెట్టుకోరు.
1: దట్ ఇస్ వై యు సీ ఇన్ ద సొసైటీ ఎట్ లార్జ్ నోబడీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ద
0: పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
1: అండ్ నోబడీ వుడ్ బి విల్లింగ్ ఈవెన్ టు for this name of Duryodhana.
0: కారణమేమి? చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి కనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
1: The reason being, he was one who would always think all that is bad and evil, and this is his name.
0: కనుక చెడ్డ తలంపులు మానవుని యందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
1: So there should be no place for bad thoughts or evil qualities in man.
0: ఇంకా చెడ్డ దృష్టి.
1: When you come to this idea of bad sight,
0: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
1: Again in this Mahabharata, Kichaka was a character who saw Draupadi in an evil way.
0: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
1: Now this Kichaka, who had such an evil sight, what happened to him finally?
0: అతన్ని అనేక విధములుగా సంహరించి అతన్ని ప్రాణములు తీశాడు భీముడు.
1: Bhima took his life after putting him to a lot of torture and
0: kanuka aa keechukuni peru kudanu evaru pettukoru.
1: So nobody is named after Keechuka either.
0: Karanamu chedda drushti galinatunte vyakti kanuka alanti yokka vyakti ki yokka peru inkokaru unchukonataku evaru kudanu angikarincharu.
1: The reason again being, Keechuka is synonymous with an evil sight. Nobody would like to be tagged on to a name like that.
0: Inka చెడ్డగుని విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుండాది రామాయణమునందు.
1: And then when coming to the idea of listening to things which are bad, here is an example from the Ramayana.
0: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
1: Now Kaika was one who loved Rama more than she did her own son.
0: రాముని అంటే తనకు ప్రాణ సమానము.
1: Rama was very much her own life breath.
0: Kanuka atti mrudumaduramainatunte oka hrudayam kalinaatunte ee kaikaku.
1: So this Kaika was so tender and soft hearted.
0: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
1: as soon as she heard about the coronation ceremony too,
0: antuleni aanandamuto gantulu vesinatunte ee kaika
1: of Rama, she danced literally with joy when she heard her
0: ఈ ఆనంద వార్తను అందించినటువంటి యొక్క మందరకు తన కంఠంలోని హారాన్ని కూడాను అందించింది.
1: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who got the
0: news. ఈ పవిత్రమైనటువంటి హృదయముతో ఉండినటువంటి ఈ కైక యొక్క భావము మందర యొక్క దుర్బోధనల చేత, చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
1: Such was the noble trait of Kaika, and such was her love for Rama. But gradually, as she started listening to all that Mandara was trying to tell her, she became a stone hearted.
0: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికీ అది విష హృదయంగా మారిపోయింది.
1: She was a noble woman, all right, but she listened to all that was evil and bad from Mandara. So where there was nectar in her heart turned to poison.
0: Kanuka chedda matalu cheppakoodadu, chedda matalu vinakoodadu.
1: So never utter anything which is evil, never listen to anything.
0: Ee chedda matalu vinatam cheta kaiku yokka bhavishyattu ee vidhanga maaripoyindi.
1: Because she listened to such bad things, what happened to Kaika?
0: Kanna koduku yokka krodhamunaku guri ayindi.
1: She was the subject of the anger of her own son.
0: Preminchinatunti ramunni aranyavasam pampindi,
1: and the Rama whom she loved, she had to send him to the forest.
0: Kattukunna bhaktanu pranamu teesindi,
1: and her own husband had to give away his life.
0: Prajalati teerani apakirtini andukondi,
1: and from the people at large she received criticism and ridicule.
0: Kanukane kaika peru kudanu evaru pettukoru.
1: That is why again nobody takes the name of Kaika. Nobody is named after Kaika.
0: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
1: Because the world has recognized that Kaika is synonymous with an entity listening to bad and evil things.
0: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవ్వరు పెట్టుకోరు.
1: In the same manner, Mandara was one who talks evil. So nobody is named.
0: కారణం ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరాత్మము.
1: This mandara is given to this nature of being jealous and of carrying tales. Nobody would like to be identified with that name.
0: కనుక మనము పిల్లలకంత చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
1: సో ద టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్. Do not speak evil. Do not see evil. Do not think evil. Do not do anything which is evil.
0: Satyamune cheppamani.
1: Speak truth.
0: Peddalanu chusi gauravinchamani.
1: Respect elders.
0: Vinaya vidhetanu prakatinchamani.
1: Be humble and fast.
0: Duramkaramunaku sthanam ivvakoodadani.
1: Don't give room for a sense of ego or arrogance.
0: Kanuka ilanti sanmarkamainatundi yokka vishayamunu ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
1: Such injunction should be given down to these youngsters who are basically selfless, who are basically tender, pure and serene.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
1: We must first and foremost tell them, respect and revere your parents.
0: కేవలం పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడాను తల్లిదండ్రులను గౌరవించాలి.
1: Now this is something not particular for the children. Even elders, grown-ups should respect their parents.
0: నీవు పెద్దవాడుగా పెరిగి ఉండొచ్చు.
1: You may have grown up all right.
0: నీవు ఎంత పెద్దగా పెరిగినప్పటికీ తల్లికి నీవు కుమారుడి కాని తల్లి కంటే పెద్దవాడు కాదు నీవు.
1: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రసన్నులుగా ఆవించినటువంటి స్థితిని నీవు గప్తికెందుంచుకొని తిరిగి నీ బిడ్డలు కూడాను నిన్న ఈ విధమైనటువంటి గౌరవించడానికి తగినటువంటి అవకాశాన్ని అందుకోవాలి.
1: Today, if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
0: కనుక విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్. ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రేపు.
1: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. Your thoughts ultimately determine your
0: ee naadu neevu tallidannulu gauravinchinappude bhavishyattu nee biddalu ninnu gauravinchagalaru.
1: Today if you are paying respect to your parents, tomorrow your children will do.
0: Ee naadu nee tallidannulu kanteeru nimpinappudu nee biddalu nee kanteeru nimputaku siddhanga untaru.
1: Today if you are feeling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
0: Kanuka bhavishyattu yokka manchini neevu aashinchinattayite neevu vartamanamulo నీవు సరి అయినటువంటి కర్మలు ఆచరించమని పిల్లలకు బోధించాలి.
1: సో యూ మస్ట్ గో ఆన్ టు టెల్ ది చిల్డ్రన్ దట్ టుమారో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్, డూ సంథింగ్ గుడ్ టుడే.
0: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest as really God.
0: Kevalam pillalaku bodhinchadaniki prayatninchutaku puramo adhyapakulu kudanu deenini abhyasam cheyali.
1: But then before you start teaching the children, first of all the teacher should put these into practice.
0: Adhyapakulu water tank vanti varu.
1: Because the teachers are like a water tank.
0: విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు.
1: The students are like the taps.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
1: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
0: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
1: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
0: Kanuka meer motta motta be good, do good, see good, next tell good.
1: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
0: Kanuka neevu motta motta ga neevu tayarai tadupari vidyarthulaku cheppadaniki prayatninchali.
1: So first prepare yourself, then get ready to impart something to the students.
0: Inte kaadu adhika kaalamu pillalu tallidandrulaku daggara undatam cheta appudu appudu tallidandrulu kudanu manam kalisi vaari endu kudanu ilanti pavitramainatundi bhavamulu pillala daggara bodhinchamani cheppali.
1: Not only this, we should also try and exhort the parents, because the children are likely to spend more time in their company. The parents also should take their responsibility in teaching their children.
0: ee naadu pillalu chedipovataniki moola kaaranamu adhyapakulu tallu dandrulu ani gattiga cheppavachu.
1: Today if the children have gone sorry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
0: లేట వయస్సునందు ఉండినటువంటి పిల్లలకు ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
1: On the teachers and the parents, the children basically are tender, but we give them a lot of freedom.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
1: Because we have given them this excessive freedom, they are misusing it.
0: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
1: Certainly to a certain extent freedom is necessary for the children.
0: కానీ మితిమీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
1: But beyond limits is not to be given.
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is
0: the end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is love.
0: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
1: The end of education is character. This is the primary truth that we have to carry.
0: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
1: Now studying or mastering education does not consist in your ability to read or write.
0: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: True education consists in purifying your inner self.
0: నైతిక ఆధ్యాత్మికను ఇనుమడింప చేయునదే విద్య.
1: And where you have a place for moral and spiritual values, that is true education.
0: ఈ విద్యా విధానములో ఏ విధమైనటువంటి అలజడలు కూడాను ప్రారంభించరాదు.
1: And there should not be any agitations or chaos in this field of education.
0: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
1: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
0: విద్యార్థి విషయార్థి కారాదు.
1: A vidyarthi should not turn out to be one after material thing.
0: విద్యను పూర్తిగా ఆవించుకున్న తర్వాత తనకి ఇష్టమైనటువంటి మార్గములో ప్రవేశించి దేశ సేవలలో పాల్గొనవచ్చును.
1: After completing education in whatever field of his choice, he can serve the country.
0: కానీ విద్యార్థి దశయందున్నటువంటి బాలబాలికలు విషయములో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: But so long as they are students, boys and girls, they should never go after things which do not concern them.
0: కడకటి రెండింటికి చెడినటువంటి వాడైపోతున్నాడు.
1: Because as a result, they are losing everything.
0: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: So these are the things that have to be communicated to students, and their hearts in turn can become pure and sacred.
0: పిల్లలు యందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
1: Try and fill the hearts of these students with love.
0: లేత హృదయులంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
1: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
0: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Now this is the state of the nascent hearts, pure and sublime.
0: ఏకించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
1: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
0: ఇది తెల్లటి వస్త్రము.
1: This is a piece of white cloth.
0: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
1: Now even if there's a small black dot, that appears to be very big.
0: కనుకనే ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మేనర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్, start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, this is the way to God.
0: Manamu pillalato manchiga maatadinattuga undali.
1: We should also appear to be speaking to the
0: aa premanu pillalalo kuda nimpi aa premanu manalo kuda nimpukovali.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లలు ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself.
0: ఈనాడు పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటూ ఉన్నారు.
1: Today in big towns and cities, students get to know the hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practically.
0: అమ్మ నాన్నలు టెలివిజన్ చూస్తున్నారు డ్రాయింగ్ రూమ్ లో సోఫాల పైన కూర్చొని.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: వాటితో పాటు బిడ్డలు కూడాను కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు.
1: Alongside them, the children also sit down and view.
0: ఏదో ఒకటి ఫోన్ కాల్ వచ్చింది.
1: Watch the television. And in the meanwhile, a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పైన ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు నాట్ అవైలబుల్ అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది అమ్మా నాన్నలు ఉండి కూడాను నాట్ అవైలబుల్ అని చెప్పమన్నారు అని ఆనాటి నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: So naturally the son would say, well, here my mother and father are, they want me to tell the other party they are not available.
0: ee pillalu asatyanni cheppadaniki evaru valla ee tallidandrulu vallane veere moola karanam.
1: So it's a case of uttering lies. So he starts in his own way. Who are responsible for the state of affairs? The parents.
0: Katinamainatunti maatalu aadatamlo kodanu tallidandrulu veeriki margadarshakulaga avutunnaru.
1: Again, if the students utter words which are harsh and cruel, the parents are responsible.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: సో అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ యు మస్ట్ సమన్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో హోల్డ్ డిస్కషన్స్ విత్ దెం హౌ బెస్ట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ వాట్ ఇట్ ఈస్ దట్ వి షుడ్ డు.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పట్టడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఆన్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడా మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వీ షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆర్ ఎనీ స్పార్క్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ది స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
1: Now in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadichetunte vidhananni telusukovatam kudano oka vidyani.
1: Because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyetunte bus lo car lo tappinchukoni nadichetunte kudano oka vidyani.
1: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
0: kevalam ilanti vidyalanta kudano granthamato manam chadivetunte kaadu.
1: That's a type of education. You won't get it in books.
0: గురువు బోధించవలసినటువంటివి కాదు.
1: సంథింగ్ ద టీచర్స్ కెనాట్ టీచ్.
0: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటివి.
1: త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్ ఇన్ యువర్ ఓన్ డే టు డే లైఫ్ యు హావ్ టు పిక్ అప్ దీస్ థింగ్స్.
0: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
1: సో ఇన్ వన్ లైఫ్ ద టీచర్స్ సర్టెన్లీ హావ్ ఎ ఫ్యూ థింగ్స్ టు టీచ్ us, బట్ ఇన్ అదర్ వేస్ యు హావ్ టు మేక్ అవర్ ఓన్ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
1: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
1: యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ వే.
0: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
1: ఇట్ ఇస్ సర్టెన్లీ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు హావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.
0: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
1: నౌ యు మైట్ హావ్ ఎ చైల్డ్ ఆర్ టూ.
0: వారు కామపుత్రులు కావచ్చును.
1: Now they are born of your desire.
0: కానీ వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
1: But then you have these children of love, hundreds of them.
0: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So you must also have your attention focused on these hundreds of children of love, so that you will mold them, so that in turn the country can become a welfare state, can progress and become famous.
0: భారతదేశం ప్రాచీన కాలం నుండి ఎన్నో విధములైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇతర దేశాలకు అందించినటువంటి దేశము.
1: Down the ages, this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
0: కనుకని అన్ని దేశాలకు ఇది ఉపాధ్యాయి కాదే అన్నారు కవులు. అన్ని దేశములకు కూడాను భారతదేశము ఒక ఉపాధ్యాయ స్థానమును అలంకరించింది.
1: That's why it has also been acclaimed that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
0: దేశానికైమైన దేహాన్నైనా కూడాను అర్పితము గావించాలి.
1: And for the sake of this country, one should be able to sacrifice the body if necessary, one's own life.
0: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
1: The welfare of the country is our own welfare.
0: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
1: And this love for one's country should also be
0: our. ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
1: If the teachers have this thought uppermost in their minds, the students also will imbibe such ideas.
0: దేశాన్ని గౌరవించక,
1: you would not respect your country.
0: దేశాన్ని విశ్వసించక,
1: you would not have much faith by your country.
0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
1: and you would not aspire for the progress of your country in various fields.
0: ఈ నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
1: and you have lost this idea that this is my country.
0: ఇది మానవత్వానికి కళంకం తెప్పిస్తుంది.
1: Now this is a sure case of bringing yourself into disrepute.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాడితో సమానం అవుతుంది.
1: Such a person, even if you were to be living, is akin to having died.
0: ఇది నాది మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: This is my motherland, this country of Bharat.
0: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
1: There may be any number of states in this country.
0: కాని అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: But all these states are part and parcel of this country.
0: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: In the body there are many.
0: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
1: Many organs like the limbs, like the arms, like the hands.
0: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహము లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: In the same manner, in this body of this Bharat, there are these states in the form of various organs.
0: Kanuka భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: So this country has to be viewed as one and only one.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: You should not break, divide this country into six.
0: నీ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: Now if you are breaking, if you are trying to knife your own body into chits and bits, there is one common entity, blood, which is being wasted.
0: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండేటువంటి శక్తి చాలా వరకు నశించిపోతుంది.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్త బలమును మనం చీరింపజేసిన వారం అవుతాం.
1: In the same manner, if you are to divide this country, you are weakening the country.
0: ఇది కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు కాదు.
1: These are petty ideas and very narrow feelings.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: One might belong to any country, but he should love that country of his.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడను అభివృద్ధి గావించాలి.
1: So this love for one's country should be imparted, to be given to the student.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను, చిల్లర దేశంగాను, శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: కనుకని ఏ పిల్లవాడు ఏ బిఏను, ఏ బిఈను, ఏ ఎంబీబీఎస్ ఇలాంటివి చదివేటప్పటికీ తక్షణమే ఏ ఇరానో ఏ ఇరాకో ఏ దుబాయో ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
1: That's why today, once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: విదేశముల యొక్క ప్రాంతీయే ఈ యువకులు ఎందు అభివృద్ధి అవుతున్నది, కానీ స్వదేశము యొక్క విశ్వాసము, స్వదేశము యొక్క భ్రాంతి క్రమక్రమేణా సన్నగిలుతూ ఉంటుంది.
1: He's being carried away by thoughts about other countries. When it comes to his own country, his thoughts are weakening.
0: కనుక మొట్టమొదట నా మాతృదేశము కంటే గొప్ప దేశం లేదు, ఇదే భారతదేశం. ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకు చేయాలి?
1: Now such things also should be imparted to them.
0: ఏ భాషను కానీ ఏ దేశమును కానీ దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion, we should not decry and
0: anything preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: caste,
1: the
0: of humanity
1: and the caste of humanity.
0: Religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: And further tell them that this has been the primary aim and goal of all our rishis, sages and seers.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము, దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేటట్టుగా చూసుకోవాలి.
1: So these children have been born in this sacred and glorious land of Bharat, so that the thoughts about the nation should be given to them and they should
0: Bharat దేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: It's a case of there's nothing wrong in each one loving his country.
0: ఏ ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆయా దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: Kanuka vishalamaina vyaktitvanni manam abhivruddhi parchukovali.
1: So we should in the process broaden our vision and outlook.
0: Ilanti దేశమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I'm hoping that now over the last 2 days in the course of these deliberations a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to society organization, there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasamu ee pavitramaina tunti yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo shraddha bhaktulu undatam chetane inta dooramu prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purvajanma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: Kaluka Bharata Deshamalo ippati kudanu ilanti mahaneelu ilanti tyagaseeliru ilanti avadhajyavantulu kudanu unnaranetundi satyanni meeru nirupinchali.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices who are prepared to make themselves into idols, who are prepared to undergo
0: ప్రాచీన కాలము నుంచి భారతదేశములో మహా పవిత్రమైనటువంటి యొక్క సంకల్పముతో కూడినటువంటి స్త్రీ పురుషులు కూడా లేకపోలేదు.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: కాని సమరసము ఐకమత్యము అనేటువంటి దానిని కోల్పోవటం చేతని భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: So though such people had existed and lived in this noble land, because there was no sense of unity and oneness of purpose, this vast land of Bharat was overcome by a tiny country like Wichita.
0: Bharatadeshamlo veerulu deerulu gambheerulu parakramantulu gnanulu vaigyanulu lekapoledu.
1: They were men of proficiency, high achievements, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: ఉండినప్పటికీ వీరిలో ఐకమత్యము కొంతవరకు లోపించింది.
1: But what was lacking in all of them was a sense of unity.
0: కనుక ఈనాడు మీరు ఇట్టి ఐకమత్యాన్ని అభివృద్ధి పరచాలి.
1: Today you must further this cause of unity.
0: ఐకమత్యమే మహాభాగ్యము.
1: Unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వల్ల ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచివేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదు వేళ్లు చేరినప్పుడు ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనము యొక్క విశాలతను మనం చూడరాదు.
1: యు షుడ్ నాట్ ట్రై అండ్ లుక్ ఎట్ ది నంబర్స్ అరౌండ్.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: ట్రై టు లుక్ ఎట్ ది ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: గాడ్ డస్ నాట్ వాంట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ.
1: గాడ్ డస్ నాట్ వాంట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: సో ట్రై అండ్ ఇంప్రూవ్ దిస్ క్వాలిటీ.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea,
0: మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ వంటిది.
1: Because the government is like the
0: ప్రజల ఒక నెగటివ్ వంటి వారు.
1: And the people are like the negative.
0: Negative positive rendu cherithe entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaram anetundi.
1: So this idea of human values is something which is necessary
0: anni jatulaku avasaram anetundi
1: for all countries, for all class, all races of the human race.
0: Kanuka vishya samajamulaku vishya kutumbamunike ee manavattam anetundi అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: సో ఇట్ ఈస్ నెసెసరీ టు ది వరల్డ్ ఎట్ లార్జ్, టు పీపుల్స్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ వేర్ ఎవర్ దే మైట్ బి.
0: అలలు సముద్రానికి అందం.
1: ది వేవ్స్ ఆర్ ఎ సోర్స్ ఆఫ్ బ్యూటీ టు ది ఓషన్.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: ది మూన్ లైక్ వైజ్ యాడ్స్ బ్యూటీ టు ది స్కైస్.
0: ఇండ్లు ఊరికి అందము.
1: ది హౌసెస్ అండ్ ది బిల్డింగ్స్ యాడ్
0: కమలమే కొలనుకు అందము.
1: Beauty to the charm and the lotus adds beauty to the pond.
0: Jagatku manavattame andam.
1: And as for the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneetunte aakashamulo manavattamo aneetunte yokka divyamainaatunte nakshatraaluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Prema swaroopulara ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
1: Embodiments of love. Over the last 2 days we have taken part in these deliberations.
0: మీ అందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest and
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక
1: as far as possible by not wasting your time.
0: అవకాశాలు లభించినప్పుడంతా కూడాను పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించడానికి ప్రయత్నించండి.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
0: ఇంతే కాకుండా seizing on desires, దీని లోపల కూడాను మీరు జాగ్రత్తను వహించాలి.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: కనుక మన దేశములో కేవలం అన్నమునకు తక్కువ ఏమీ లేదు.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరా.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకనే don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ ను కాపాడుకోవటం కూడాను హెడ్ ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ ను కాపాడుకున్నప్పుడే గాడ్ ను నీవు భద్రం చేసుకున్నట్టు
1: అవుతుంది. If you're taking care of your head, you're taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: So there's this link between food, head and God.
0: కనుక don't waste food.
1: So don't waste food.
0: Don't waste time.
1: And then don't waste time.
0: Time is God.
1: Because time is God.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారం అవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో లేక మంచి పనులు చేయడానికో సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: Wasting time is really wasting life. So what your time you can possibly get, try and put it to some good use, like visiting hospitals, taking care of the sick, the aged ones, or trying to bring assistance and succor to the needy.
0: Moreover, don't waste money.
1: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
1: Because misuse of money is evil.
0: మనము దురుపయోగం చేస్తున్నాము.
1: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
1: That's why we get to hear reports about
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
1: India being an economic
0: కావాల్సినంత డబ్బు ఉంటుండాలి.
1: As far as money is concerned, there's any amount of it in this country.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
1: But then we are not able to channelize it properly.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
1: We are making secure this wealth of ours like you would secure fresh
0: దేశంలోని బ్లడ్, చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
1: Like a precious stone deep within the earth, it is always said that blood in the body should circulate. So also this money,
0: ఈ బ్లడ్ అంతప్పుడును ఎప్పుడు సరఫరా అవుతుంటేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయిందంటే బాయిల్ ఏర్పడిపోతుంది.
1: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops at that point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: That's in the same manner, water that continuously flows,
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
1: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో, దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం
1: చేయాలి.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
1: Otherwise you shouldn't waste and misuse.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
1: You are in Puttaparthi.
0: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
1: If there is some urgent work where you have got to be going over, certainly if necessary go by plane also.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైల్ టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
1: బట్ ఇఫ్ ఇట్స్ నాట్ సో నెసెసరీ, వై నాట్ వి గో బై ట్రైన్ కంఫర్టబ్లీ.
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: ఇఫ్ యూ గో బై ట్రైన్ మేబీ అబౌట్ 80 రూపీస్ వుడ్ బి.
0: ట్రైన్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: వెరాజ్ ఇఫ్ యూ గో బై ప్లేన్ 2000 రూపీస్.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరా.
1: సో ఫర్ దిస్ మొమెంటరీ కంఫర్ట్ దేర్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
1: In the same manner again, we have, let us say, 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
1: Let's make the best of these 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటేనే ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
1: Now, as against this, you want to waste away your money in filling 4 almirahs full with sarees. Still, you're not satisfied. You want to buy more and more.
0: మగవారు కూడాను అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము.
1: Well, even the men folk are like that. Whatever clothes you have, make the best use of them.
0: అధికంగా దుస్తులు కూడాను మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
1: Let's not waste money for an excessive possession of.
0: మనకు రెండు పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
1: Now, a student, let's say, has
0: examination time లో రెండు పెన్నులు అత్యవసరమే.
1: For the exam, he needs these 2 pens.
0: ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు.
1: If one goes, doesn't function, the other one.
0: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కునే డబ్బులు వేస్ట్ చేయరాదు.
1: But you should not waste your money buying 8 and 10 pens.
0: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
1: So it's a case of don't waste money in these ways. It's a case of stealing on desire.
0: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: Then the fourth one, don't waste energy.
0: ఈ ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతుండాలి?
1: How does one waste this?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
1: There is a radio set.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
1: You're putting it on.
0: మనం వింటున్నాం.
1: You're listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకుని విను, చిన్న సౌండ్ గా పెట్టుకుని అది ఆన్ లోనే ఉంటుండాలి.
1: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
1: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ ఇస్ లైక్ ఎ రేడియో సెట్.
0: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
1: So continuously keeps thinking, so many thoughts keep coming to it. You may not put it on, others may not listen to it, but it is
0: anavasaramainatundi yochanalu cheyatam cheta mana energy chaala waste ayyadu.
1: So by thinking thus in a meaningless way in this manner, you are wasting your energy.
0: అధికంగా మాట్లాడటం చేతను కూడా మన ఎనర్జీ వేస్ట్
1: అవుతుంది.
0: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
1: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
0: సేవల్లో ప్రవేశపెడదాం.
1: ఇన్ సేవా యాక్టివిటీస్
0: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
1: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్ యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్ ఇంక్రీజ్డ్.
0: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
1: Now an engine which doesn't function gets rusted.
0: పని చేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
1: An engine which functions continuously
0: is కనుక మన దేహం అనేటువంటి ఒక యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
1: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
0: ఇంజిన్. ఒక ఎక్సర్సైజ్ గా ఉంటుంది, హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
1: Put it into action, it gains wealth, it gains health.
0: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
1: అయిపోతుంది.
0: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలను చక్కగా ఇప్పటి నుంచి బోధిస్తూ రావాలి. ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
1: Today's youngsters are tomorrow's leaders.
0: కనుక మన లీడర్స్ మన ప్లీడర్స్ ఈనాటి బాలబాలికలే.
1: Tomorrow's leaders and leaders are today's youngsters.
0: కనుక వారిని ఈనాటి నుంచి మనం రిక్రూటింగ్ దావాలని తరబీదు చేస్తూ రావాలి.
1: So let's take care of these people. Let's train them from today.
0: ఎప్పటికప్పుడు వారిని తరబీదు చేస్తుంటుంటే భవిష్యత్తులో భారతదేశంలో ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
1: This process of training, if it keeps going on continuously, as far as future of the country is concerned, nothing is to be worried.
0: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు.
1: బాలగంగాధర్ తిలక్ used to
0: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
1: Now at the time he was a teacher.
0: స్వాతంత్ర పోరాటంలో చాలా సేవ చేసినటువంటి వాడు.
1: He was a teacher in a college in Pune.
0: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్రం వచ్చిన తర్వాత నీవు ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
1: He was a great freedom fighter and once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
0: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడుగానే ఉంటానన్నాడు.
1: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mould any number of such prime ministers.
0: King ఒక king గానే ఉంటాడు.
1: A king by himself might be just one entity.
0: Kingmaker enta mandi kingunaina cheyochunu.
1: But a kingmaker as such can make any number of kings.
0: Kanuka nenu భారతదేశాన్ని రక్షించడానికి తగినటువంటి యువకులను తరబేదిలో చేసేటువంటి ఈ ఉపాధ్యాయ స్థానమే నాకు గొప్ప పదవి అన్నాడు.
1: This is the greatest position that I can get, that of a teacher who can mould the lives of people who in turn will safeguard the future of the country.
0: ఏదో చిన్న స్థాయిలో ఉండినటువంటి వారని కానీ లేక చిన్నది ఉద్యోగం అని కానీ ఏ పని లేకపోతే ఉపాధ్యాయుల పనిలో ప్రవేశించామనుకోట కానీ మీరు ఏమాత్రమో భావించరా.
1: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్ అపాన్ దిస్ ప్రొఫెషన్ ఆఫ్ ఎ టీచర్. డు నాట్ థింక్ ఇట్స్ ఇన్సిగ్నిఫికెంట్. డు నాట్ థింక్ దట్ యు హావ్ కమ్ టు దిస్ బికాజ్ యు హావ్ నాట్ బీ ఏబుల్ టు గో ఎనీవేర్ ఎల్స్.
0: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
1: యు ఆక్యుపై దిస్ హై పెడెస్టల్.
0: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
1: దిస్ పెడెస్టల్ ఆఫ్ టీచర్స్ ఇస్ నాట్ గివెన్.
0: మీ అదృష్టవశాత్తు ఈ యొక్క స్థానము లభించింది.
1: బికాజ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ యు హావ్ గాట్ దిస్.
0: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
1: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
0: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గంలో గొప్పగా వినియోగించుకోండి.
1: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియాస్ బిఫోర్ యూ, యూ విల్ సూన్ గో ఇన్అప్ ఇన్ టు దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్ అండ్ ట్రై అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఇన్కల్కేట్ ఇన్ దెమ్ దిస్ సెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. And I am hoping and blessing you all that you'll be successful in your venture in bringing glory to this country of ours.
0: Vahe Guru, Vahe Guru, Vahe Guru.

ಗುರು

सत्य नाम सत्य नाम हरि बोलो।

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. The 7-day long Ved Purusha Saptah Gyana Yagnam will commence tomorrow morning in the Purnachandra Auditorium as a part of the Dashara celebrations at Prashanti Nilayam. The Purnachandra Hall will be opened for entry at 7:30 a.m. The proceedings of the Yagnam will commence with the ceremonial procession of the sacred Kalasham from Bhajan Mandiram to the Purnachandra Hall at around 9 a.m. During the morning session in the Purnachandra Hall, for all the 7 days, we will be witnessing Rudra Homam, Kumkumarchanam, Sahasralingarchanam, Riguveda chanting, Surya Namaskaram, Parayanam of Ramayana, Srimad Bhagavatam, Devi Bhagavatam, and Devi Mahatmyam on the sacred stage of Purnachandra. The morning session in the Purnachandra Hall will conclude with Mangal Aarti, following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purnachandra Hall can remain seated. During the evening session in Sai Kulwant Hall, as a part of the Dashara celebrations at Prashanti Nilayam, the 7-day long Prashanti Vidvan Mahasabha will be held here in Sai Kulwant Hall with Bhagwan's blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:55, the proceedings of the Prashanti Vidvan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by Dr. Maitali Khanna, Head Department of Languages and Literature, Sri Satya Sai Institute of Higher Learning. The talk will be followed by a devotional music program titled Swarambhika by the students of Sri Satya Sai Institute of Higher Learning, Nandigiri campus. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా పూర్ణచంద్ర సభా మండపంలో రేపటి ఉదయము 7 రోజుల పాటు జరిగే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం కానున్నది. భక్తులు పూర్ణచంద్ర సభా మండపంలోనికి ఉదయం 7:30 నుండి ప్రవేశించవచ్చు. సుమారు 9 గంటలకు భజన మందిరం నుండి పూర్ణచంద్ర సభా మండపంలోనికి పవిత్రమైన యజ్ఞ కలశమును తీసుకుని వచ్చే సాంప్రదాయక ఊరేగింపుతో యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పూర్ణచంద్ర సభా మండపంలో రానున్న 7 రోజులు ఉదయము పూట యజ్ఞం జరుగు సమయాన వేదికపై ఋత్వికులు రుద్రహోమం, కుంకుమార్చన, సహస్రలింగార్చన, ఋగ్వేద పఠనం, సూర్య నమస్కారాలు, రామాయణం, శ్రీమద్ భాగవతం, దేవీ భాగవతం, దుర్గా సప్తశతి గ్రంథములు పారాయణం గావిస్తారు. పూర్ణచంద్ర సభా మండపంలో ఉదయం కార్యక్రమం మంగళహారతితో ముగియును. తదుపరి భక్తులు సాయి కులవంత్ సభా మండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభా మండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞాన్ని వీక్షించదలిచిన భక్తులు సభా మండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమాలు సాయంకాలం సమయమందు సాయి కులవంత్ సభా మండపంలో జరుగుతాయి. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:55 ప్రశాంతి విద్వన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ విభాగాధిపతి అయిన డాక్టర్ మైథాలి కన్నగారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన నందిగిరి క్యాంపస్ విద్యార్థులు స్వరాంబిక పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

గల్పి నేటికి చిరి పరదేశ నీతులనసి నేటికి చిరి పరదేశ నీతులనసి వేసే

0: गुरु शिष्यों का संबंध भारत में ह्रास हुआ, हुए सत्य संपत्ति और अनुशासन क्षीण, भक्ति और विश्वास में अनुरक्ति दूर हुई, हुई उपेक्षा युक्त स्वतंत्रता में बढ़ोतरी। परम पावन इस भारत की धरती में सहनशीलता ही रही हमारी सुंदरता, सभी व्रतों में ठहरा जो अति उज्ज्वल सदा, वह कठिन तपस्या सम सत्य चरित्र था, मधुर भावना क्या रही थी हमारे देश में, मातृ भावना से उत्कृष्ट अन्य क्या हो सकती, शील महान है प्राण से का तथ्य दाह कर, देख विदेशी नैतिकता दिया किसी ने हमें, धार धार छुरी एक विचित्र स्वेच्छा के नाम, अरे वाह क्या कहूं इस भारत शासन को, जैसे हाथी नहीं परिचित अपनी शक्ति से, हुए भारतीय सब बिल्कुल आज वैसे।
1: पवित्रात्म स्वरूप लेने विद्यार्थुलारा, विद्याबोधकुलारा, विद्याभिमानुलारा, పవిత్రమైనటువంటి మన భారతదేశం నందు విశిష్టమైనటువంటి విద్యా సంస్కృతిని మనం అభివృద్దిగా చెందుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క మార్గములు అవలంబిస్తూ ఇందులో సత్య నిత్యం ఏమిటో అనేటువంటి విషయాలన్నీ మనం చక్కగా విచారణ చేసుకోలేనటువంటి పరిస్థితి అందుంటున్నాం.
0: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, అధ్యాపకో, శిక్షా ప్రేమియో, హమారే పవిత్ర భారతదేశ మే एक विशिष्ट शिक्षा संस्कृति को विकसित करने के लिए अनेक मार्गों का अनुसरण करते हुए आज भी हम इसमें सत्य और नित्य क्या है के तथ्य से अवगत न होने की स्थिति में हैं।
1: नागलिन पट्टिन रैतु, यंत्रशाले यंदुन्नटुवंटि कार्मिकुडु, बजारु नंदुन्नटुवंटि वर्तकुडु, कवि, रवि ओकरेमिटि, ఈ జగత్తునందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ విశ్వ పాఠశాల యందు విద్యార్థులే. అయితే తరగతులు వేరువేరుగా ఉంటున్నాయి.
0: హల్ కో ధర్నే వాలా కిసాన్, కార్ఖానే మే కామ్ కర్నే వాలా శ్రమిక్, బజార్ మే వ్యాపార్ కర్నే వాలా వ్యాపారీ, కవి, రవి సభీ ఇస్ సంసార్ మే జన్మా ప్రత్యేక మానవ ఇస్ విశ్వ పాఠశాల మే విద్యార్థీ హీ హై. परंतु कक्षाएं अलग अलग हैं.
1: ఈ జగత్తును ఏది కూడాను వృథా అయినటువంటిది కాదు. అట్టి స్థితి యందు మానవుని యొక్క జీవితమును వృథా గడుపుకోవటము ఇది కేవలము మన యొక్క కర్తవ్యానికి విరుద్ధమైనటువంటిది. మతములు కాని కులములు కాని మానవ కల్పితములు. అయితే ఒక్కొక్క పల్లె యందు రెండు రెండు పల్లెలుగా ఈనాడు మనం విభజిస్తున్నాము. ఒక్కొక్క పట్టణాన్ని రెండు రెండు పట్టణాలుగా మనం విభజిస్తున్నాము. పల్లెలియందు ధనవంతుల పల్లె, ధనహీనుల పల్లె, పట్టణములు కేవలం ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అనేటువంటి రీతిగా మనం వ్యవహరిస్తూ ఉంటున్నాం.
0: ఇస్ సంసార్ మే కుచ్ భీ వ్యర్థ నహీ హై. ఐసీ స్థితి మే అపనే జీవన్ కో వ్యర్థ కర్నా హమారా కర్తవ్య నహీ హై. ధర్మ ఔర్ జాతి యే మానవ పరికల్పిత హై. పరంతు ఆజ్ हम एक एक गांव को दो दो भागों में बांटते जा रहे हैं, एक एक शहर को दो दो भागों में विभाजित करते जा रहे हैं, गांवों में अमीरों का गांव और गरीबों का गांव, शहरों में ओल्ड टाउन और न्यू टाउन के नाम से व्यवहार कर रहे हैं.
1: అయితే అందరికి కూడాను ఆనందమే లక్ష్యం అన్నటువంటిది మాత్రం మర్చిపోతున్నారు. ఈ ఆనందం అనేటువంటిది లక్ష్యమైనటువంటి సమయం నందు ఈ ఆనందము, సత్యము, త్యాగము ఈ మూడు కూడాను కేవలము దైవము యొక్క ధనాగారములు. అయితే ఈ యొక్క ఆనందమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నటువంటి సమయం నుండి ఇట్టి ఆనందము కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.
0: आनंद ही सबका लक्ष्य है जिसे सब भूलते जा रहे हैं. जब आनंद ही लक्ष्य है तो ये आनंद सत्य और त्याग ये ईश्वर के कोष की संपत्ति हैं। इस आनंद का अनुभव प्राप्त करने के लिए हमें एक मानव और दूसरे मानव में विद्यमान मित्रतापूर्ण संबंधों को सही ढंग से समझने पर ही ऐसे आनंद की प्राप्ति संभव है।
1: అయితే ఆనందం అంటే ఏమిటి? అనగా దుఃఖం లేకుండా ఉండటమే ఆనందం. అయితే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తే మానవునికి ప్రధానమైనటువంటి ఒక యుక్తి. ఇలాంటి యుక్తి మనకు ఏ రీతిగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాలి. నక్షత్రమునకు నక్షత్రమునకు మధ్యలో, గ్రహమునకు గ్రహమునకు మధ్యలో వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుంటుంది. అదేవిధంగానే మానవునికి సుఖ దుఃఖములకు మధ్య లోపల ఆనందం అనేటువంటిది ప్రసరించక తప్పదు.
0: फिर आनंद का अर्थ क्या है? दुख का न होना ही आनंद है। मानव की प्रधान युक्ति दुख की निवृत्ति और आनंद की प्राप्ति है। हमें सबसे पहले यह विचार करना चाहिए कि ऐसी युक्ति हमें कैसे प्राप्त होगी। एक तारे और दूसरे तारे के बीच में तथा एक ग्रह और दूसरे ग्रह के बीच में प्रकाशमान प्रकाश रहता है। इसी प्रकार मानव के सुख और दुख के बीच में आनंद का प्रसरण अनिवार्य है।
1: మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం లోపల కొన్ని రకములైనటువంటి అంతరార్థాన్ని కూడా మనం విచారణ సల్పాలి. మానవుడు తనను తాను ప్రేమించుకునేటువంటి నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నములు యందు ఇతరులను ప్రేమించక తప్పదు. ఇతరులను మనం ప్రేమించక మనపైన మనకు ప్రేమ ఏనాటికి కూడాను అభివృద్ధి కాంచదు. దుఃఖమునకు ఫలితము దుఃఖమే, హింసకు ఫలితము హింసనే. అదేవిధంగానే యుద్ధ విజయమునకు ఫలితము మరొక యుద్ధమే దీనికి కారణం.
0: మానవ జీవన్ కి విశిష్టతా సే అవగత హోనే కే ప్రయత్న మే హమే కుచ్ ఆంతరిక్ అర్థం పర్ భీ విచార్ కర్నా చాహియే। మానవ కా स्वयं से प्रेम किए जाने के निमित्त किए जाने वाले प्रयत्नों के अंतर्गत दूसरों के प्रति प्रेम जताना अनिवार्य है। दूसरों से प्रेम किए बिना हमें स्वयं पर कदापि प्रेम उत्पन्न नहीं होगा। दुख का परिणाम दुख ही है, हिंसा का परिणाम हिंसा ही है। इसी प्रकार एक युद्ध का कारण एक अन्य युद्ध की विजय ही है।
1: కనుకనే మానవుని యొక్క ఆనందమునకు మరొకరి ఆనందమే ఈ యొక్క మానవునికి ఆనందాన్ని అందించడానికి వీలవుతుంది. కనుకనే పరులను ప్రేమించినప్పుడే మన యొక్క ప్రేమ స్పష్టంగా గోచరమవుతుంది. పరులను మానవులుగా మనం విశ్వసించినప్పుడే మన యొక్క మానవత్వం కూడాను మనకు చక్కగా స్పష్టంగా గోచరమవుతుంది. కనుకనే పరుల యొక్క సుఖము, పరుల యొక్క ఆనందము, పరుల యొక్క సౌభాగ్యము సంతోషమే మన యొక్క సుఖ సంతోష సౌభాగ్యములుగా మనం విశ్వసించడానికి ప్రప్రథమంలో మనం పూనుకోవాలి.
0: మానవకే ఆనంద కా కారణ దూసరో కా ఆనంద హీ హై. అతః दूसरों से प्रेम करने पर ही हमारा प्रेम स्पष्टतः दिखाई पड़ेगा। दूसरों के प्रति मानवता का व्यवहार करने पर ही हमारी मानवता स्पष्टतः प्रकट होगी। इसीलिए सबसे पहले हमें यह मानने का प्रयत्न करना चाहिए कि दूसरों का सुख, दूसरों का आनंद और दूसरों के सौभाग्य तथा संतोष ही हमारे सुख సౌభాగ్య ఆర్ సంతోష్ హై.
1: జీవితములో మరణమున్నది, ప్రేమలో దుఃఖమున్నది, పగటిలో రాత్రి ఉన్నది. అయితే ఇట్టి రెండింటికి భేదములు, విరుద్ధమైనటువంటి భావములు మనం కల్పన లేక సృష్టి యొక్క నైజమా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఏ ఏ యొక్క ప్రేమలు, ఏ విరుద్ధములు, ఏ యొక్క జనన మరణములు ఉన్నవో వాటికి అవియే విరుద్ధమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటాయి. అది సృష్టి యొక్క
0: జీవన్ మే మృత్యు హై, ప్రేమ మే దుఃఖ హై, దిన్ మే రాత్ హై. పరంతు ఇన్మే జో భేద్ ఏవం విరుద్ధ భావనాయే హై, క్యా యే హమారీ కల్పనా హై అథవా సృష్టి కా సహజ స్వభావ? इस पर अच्छी तरह से विचार करने पर ज्ञात होता है कि इन प्रेम और जन्म मरण में जो जो विरुद्ध भावनाएं हैं वे उसी प्रकार के विरुद्ध भावनाओं को प्राप्त करती हैं जो सृष्टि का स्वभाव है।
1: ఇనుము చూచుటకు నల్లగను గట్టిగను ఉంటుంటది, కాని అగ్నితో మనం ప్రవేశపెట్టినప్పుడు అది ఎర్రగను మెత్తను మారిపోతుండాలి. కనుకనే ఈ నల్లదనము ఈ యొక్క గట్టికిని ఉన్నటువంటి విరుద్ధము ఎర్రదనము మెత్తదనము రావటంలో ఇది కేవలం పరిణామం ఎక్కడ ఉన్నదనగా మన యొక్క సంస్కారంలోనే ఈ పరిణామాలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: లోహా దేఖనే మే కాలా ఆర్ సఖ్త్ హోతా హై, परंतु उसे आग में डालने पर वह लाल और नरम हो जाता है। लोहे की सख्ती और कालेपन के विरुद्ध तत्व नरमी और लाल के परिणाम का कारण क्या है, इस पर विचार करने से ज्ञात होता है कि संस्कार ही कारण है।
1: इट सत्यान्न मनम गुर्तिंचुकुने निमित्तमै चक्कनि अभ्यासमुलु चक्कनि संबंधमुलु पेद्दल योक्क अनुभूतुलु కొంతవరకు మనం అనుసరించవలసినటువంటి యొక్క ప్రయత్నంలో మనం పాల్గొనాలి. అనాది కాలము నుండి మన భారతదేశము పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రంగమునందు గురు శిష్యుల యొక్క సాంప్రదాయము పరంపరంగా కూడా కొనసాగుతూ వస్తుంటుండాలి.
0: ఐసే సత్య సే అవగత హోనే కే లియే హమే అచ్చే అభ్యాస్ అచ్చే సంబంధ్ ఔర్ బడో కే అనుభవో కా అనుసరణ కర్నా చాహియే. హమారే భారత దేశ్ మే अनादिकाल से गुरु शिष्य परंपरा सदाचार के रूप में चली आ रही है।
1: वशिष्ठ वंटि गुरुवु श्री रामचंद्र वंटि शिष्युडु सांदीपुनि वंटि गुरुवु कृष्ण बलराम वंटि शिष्युलु गुरुदत्त गोविंद वंटि गुरुवु शंकर भगवत्पादुल वंटि शिष्युडु ఇలాంటి పరీక్షత్ మహారాజు వంటి యొక్క శిష్యుడు సుఖమహర్షి వంటి గురువు ఇలాంటి గురు శిష్యుల సాంప్రదాయము అనాది కాలం నుంచి రావటం చేతనే పవిత్రమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఆనాటికి నేటికి ఏనాటికైనా కూడాను దేదీప్యమానంగా వెలుస్తూ వచ్చింది. కాని ఈనాడు అట్టి గురువులు అట్టి శిష్యులు ఏరి చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము.
0: వశిష్ఠ జైసే గురు और राम जैसा शिष्य, सांदीपनी जैसे गुरु और बलराम कृष्ण जैसे शिष्य, गुरुदत्त गोविंद जैसे गुरु और शंकर भगवत्पाद जैसे शिष्य, परीक्षित महाराज जैसा शिष्य और महर्षि शुक जैसे गुरु, जैसे लोगों की परंपरा अनादिकाल से चली आती रहने के कारण हमारी पवित्र संस्कृति तब से दैदीप्यमान ढंग से चली आ रही है। परंतु आज ऐसे गुरु और ऐसे शिष्य कहां हैं?
1: इट्टी गुरु शिष्य सांप्रदाय चक्कर हृदय तो मन अंदे परशुद्धम भाव तो मन दाने स्वागत चेसिनप्पुडे निर्मल चित्तम तो दाने विश्वसिंचिनप्पुडे मन जीवित सत्यम नित्यम आनंद मन को प्राप्ति इट्टी सत्यान्नि गुर्तिंचडानिकि మొట్టమొదట మన యొక్క తత్వాన్ని కూడాను మనం అర్థం చేసుకోక తప్పదు.
0: ఐసే లోగో కే న హోనే కి పరిస్థితి కో హీ హమ్ బఢాతే జా రహే హై. ఐసీ పవిత్ర గురు శిష్య పరంపరా కో హృదయ సే గ్రహణ కర్నే పర్ విశుద్ధ భావనాఓ కే సాథ్ ఉస్కా స్వాగత్ కర్నే పర్ నిర్మల్ చిత్త మే ఉస్కే ప్రతి ఆస్థా రఖనే పర్ హీ हमें सत्य एवं नित्य आनंद की प्राप्ति होगी। ऐसे सत्य से अवगत होने के लिए सबसे पहले हमें स्वयं के स्वभाव को जानना अनिवार्य है।
1: मानव के मध्य भावमु निद्र को निद्र शक्ति మధ్యలో మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సమయం నందే నరనారాయణులకు కాని మానవ మాధవునికి కాని జన జనార్దునికి కాని మధ్యనున్నటువంటి యొక్క పవిత్రత కూడాను మనం కొంతవరకును గుర్తించుకోగలటానికి వీలవుతుంది. కనుకని ఈనాడు విద్యా విధేయమునందు ఏ విధమైనటువంటి మార్పులు లేకపోయినప్పటికీ విద్య పేరుతో వికారమైనటువంటి భావములతో విజృంభించేటువంటి యొక్క వికార బుద్ధుల యొక్క లక్షణాలను తల్లిదండ్రులను కూడాను తల ఎత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితికి తెప్పిస్తుండాలి.
0: एक मानव और दूसरे मानव के मध्य विद्यमान भावनाओं से अवगत होने का प्रयत्न करने पर ही हम कुछ हद तक नर और नारायण तथा मानव और माधव तथा जन और जनार्दन में विद्यमान पवित्र भावनाओं को समझ सकते हैं। आज की शिक्षा प्रणाली में किसी परिवर्तन के न होने पर भी विद्या के कारण उत्पन्न विकृत भावनाओं के प्रभाव से बुद्धि विकृत होती जा रही है, जिससे छात्रों के माता पिता अपने सर नहीं उठा पा रहे हैं।
1: इंदुलो त्यागमु सहनमु सत्यमु शीलम तत्व तो कूड़न भाव चेरीपे विद्यक चक्कन विलव अंदा वील्दी का त्याग प्रेम सत्य सत्शील भाव गुर्ति विद्यार्थुक विद्य विवने वीलुकादु विद्य केवल बहुत ग्रंथ परचय काने ग्रंथ परचय केवल कोई विधम ऊहन अभिवृद्धि परस्ति का मन ओक गुण अभिवृद्धि परचा पोन
0: सत्य संयम त्याग और स्वच्छ चरित्र से संबद्ध भावनाओं के होने पर ही यह शिक्षा मूल्यों से युक्त हो सकती है, वरना यह कह सकते हैं कि इन त्याग प्रेम सत्य और स्वच्छ चरित्र के महत्व से अवगत न होने वाले छात्रों के लिए शिक्षा का मूल्य समझना भी असंभव है। शिक्षा का तात्पर्य अनेक ग्रंथों का परिचय मात्र नहीं है, ग्रंथों का यह परिचय मात्र हमारी कल्पनाओं को बढ़ाता है, हमारे गुणों को नहीं बढ़ाता है।
1: कनुकने मानसिक स्वभाव स्वरूपमुल कानी देहम यक स्वभाव स्वरूपमुल कानी చక్కగా గుర్తించి వర్తించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకునేటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి యొక్క లక్షణమే విద్యకు సరి అయినటువంటి అర్థం. విద్యార్థులందు బాధ్యతాయుతమైనటువంటి యొక్క శక్తి అభివృద్ధి పరచుకోవాలి. విద్యార్థులు కేవలము తన యొక్క విద్యయందు మాత్రమే కాకుండా తన యొక్క భవిష్యత్తు యొక్క జీవితం కాని సమాజం యొక్క ఉన్నత స్థితిని కాని కొంతవరకు లక్ష్యమందు ఉంచుకోవాలి.
0: శిక్షక వాస్తవిక అర్థ प्रकाशमान बुद्धि का वह लक्षण है जिसके सहारे मन के स्वरूप और स्वभाव तथा शरीर के स्वरूप स्वभाव से अच्छी तरह अवगत होकर व्यवहार करें। विद्यार्थियों में उत्तरदायित्व पूर्ण शक्ति का निर्माण होना चाहिए। विद्यार्थियों को मात्र अपनी शिक्षा को ही दृष्टि में नहीं रखना चाहिए, बल्कि अपने भविष्य और सामाजिक उन्नति को भी दृष्टि में रखना चाहिए।
1: కనుకనే విద్యార్థులయందు ప్రధానమైనటువంటి యొక్క శక్తులు మూడు ప్రధానంగా వారియందు ఉండాలి. డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ. ఈ మూడింటి యొక్క తత్వముతోనే విద్యార్థి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సేవ చేయడానికి కొంత కంకణం కట్టుకోవడానికి అర్హుడవుతాడు. ఈనాడు ఈ పవిత్రమైనటువంటి మూడు స్వరూపములను త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వరూపాన్ని దూరము నెట్టి కేవలం ఎంఎస్సీ ఎంఏ అనేటువంటి యొక్క హయ్యర్ డిగ్రీ కోసం ప్రాకలాడుతున్నాడు. కానీ హయ్యర్ నాలెడ్జికి పోవటం చేత జనరల్ నాలెడ్జి పూర్తి నశించిపోతుంటుండాలి.
0: విద్యార్థియో మే విశేషత తీన్ ప్రకారకి శక్తియా హోనీ చాహియే. యే హై డిసిప్లిన్, డివోషన్, ड्यूटी। इन तीनों के सहारे ही विद्यार्थी पवित्र समाज सेवा करने के योग्य होता है, लेकिन आज वह इन तीन पवित्र गुणों को दूर कर मात्र एमएससी एमए जैसी उच्च उपाधियों के लिए तरस रहा है, परंतु उच्च ज्ञान को पाने के प्रयत्न में वह सामान्य ज्ञान को पूरी तरह खोता जा रहा है।
1: जनरल नॉलेज लेकपोते एंत विद्यावंतुडैना कूडनु वाडु केवलं बलहीनुडितोने समानमु, एंत विद्यावंतुडैनप्पटिकी वाडु केवलं अल्पुंतोने समानमु। आंग्ल विद्या अभिमानुलु मात्रमे अभिवृद्धि अवुतुन्नारे कानी आत्म विद्याभिवृद्धिलु मात्रं ए मात्रं कूडनु कावडानिकी पूनुकोवटं लेदु। आत्म विद्याभिमानमु लेकुन्ना ఆంగ్ల విద్య మనకు కేవలము ఒక బానిసత్వాన్ని అందిస్తుంది, కానీ భగవతత్వాన్ని ఏమాత్రం కూడా అనుగ్రహించదు.
0: చాహే వహ్ కితనా హీ విద్యమాన్ క్యో న హో, పరంతు సామాన్య జ్ఞాన్ కే న హోనే పర్ వహ్ అత్యంత దుర్బల్ హీ హై. కితనా హీ విద్యమాన్ క్యో న హో, పరంతు వహ్ అత్యంత అల్ప హీ హై. అంగ్రేజీ శిక్షా మే రుచి రఖనే వాలో కీ సంఖ్యా బఢ్ రహీ హై, लेकिन ఆత్మవిద్యా మే ఆగే బఢనే మే వే జరా భీ ప్రయత్నశీల్ నహీ హై. ఆత్మవిద్యా మే రుచికే న హోనే పర్ అంగ్రేజీ శిక్షా హమే గులామీ హీ ప్రదాన్ కరేగీ, కదాపి భగవత్ తత్వ ప్రదాన్ నహీ కరేగీ.
1: కానీ పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించుకునేటువంటి జనరల్ నాలెడ్జ్ ఈనాడు పూర్తి కోల్పోతుంటున్నారు. ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే వారిని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలనేటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ఈనాడు విద్యార్థులతో పూర్తి శూన్యమైపోయి ఉంటుండాలి. ఎక్కడికైనా వెళితే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటుండాలి అనేటువంటి యొక్క నిత్య జీవితం లోపల క్షణ క్షణమునకును అనుభవించవలసినటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ని కూడా పూర్తి కోల్పోతున్నారు. పెద్దల దగ్గర ఏ రీతిగా సంభాషించాలనేటువంటి యొక్క పలుకుల యొక్క పవిత్రతను కూడా ఈనాడు కోల్పోతున్నారు.
0: జన్మకే కారక్ एवं पालन पोषण के कर्ता धर्ता, माता पिता के प्रति आदर जताने के सामान्य ज्ञान से भी हम आज दूर होते जा रहे हैं. घर पर किन्हीं बड़े बुजुर्गों के आने पर उनका स्वागत कैसे करना चाहिए का सामान्य ज्ञान आज के छात्रों में शून्य होता जा रहा है. दैनंदिन जीवन में कहीं जाने पर किस प्रकार के कपड़े पहनने चाहिए, कैसा व्यवहार करना चाहिए के सामान्य ज्ञान से भी दूर होते जा रहे हैं. किन पवित्र शब्दों में बड़ों के साथ वार्तालाप करना चाहिए इसको भी भूलते जा रहे हैं.
1: ఇలాంటి జనరల్ నాలెడ్జ్ లేనటువంటి వారు విద్యార్థులు అవుతారా, విద్యాహీనులు అవుతారో మీరు చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గులుగా ఉంటుంటారు. ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడే, ఈనాడు పెద్దల దగ్గర వినయ భయ విశ్వాసంతో పలకరించినప్పుడే, ఈనాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీకు అట్టి గౌరవములు, అట్టి మర్యాదలు, అట్టి ఘనస్థానములు కూడాను నీకు ప్రాప్తిస్తాయి. ఈనాడే నీవు అట్టి పవిత్రమైనటువంటి మార్గములను నీవు ప్రవేశించకున్నా భవిష్యత్తు నీకు అట్టి ఘనతను ఏమాత్రం కూడాను అందుకోవటానికి అర్హుడు లేనటువంటి పరిస్థితిలో ఆనాడు అవస్థలు పడవలసి వస్తుంది.
0: ఐసే సామాన్య జ్ఞాన సే శూన్య లోగోకో విద్యార్థి కహే अथवा विद्याहीन, इस पर स्वयं तुम्हें ही विचार करना चाहिए. आज बड़ों का आदर करने पर उनके साथ सभय एवं सविनम्र होकर वार्तालाप करने पर और माता पिता का आदर करने पर ही भविष्य में तुम्हें ऐसे आदर, सम्मान और उत्कृष्ट स्थान प्राप्त होंगे. आज ही तुम ऐसे पवित्र मार्ग में कदम नहीं रखोगे तो भविष्य में महानता पाने के लिए अयोग्य हो जाओगे और तुम्हें अनेक परेशानियों का सामना करना पड़ेगा.
1: మానవుడు నేను అను ప్రదేశం నుంచి మనము అనేటువంటి ప్రదేశమునకు సల్పనటువంటి ప్రయాణమే ఈ యొక్క జీవితము. కనుకనే మనము ఎవరికి వారు ఏదో వన్ వే ట్రాఫిక్ మాదిరి మనకు మాత్రమే పోవటము, మనను మాత్రమే గౌరవించాలని కోరుకోవటం లోపల ఈ మానవత్వంలో ఏమాత్రం కూడా ఆనందం లభించదు. మనము గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆనందం అందించాలి, ఆనందాన్ని అందుకోవాలి. ఇది కేవలం గివ్ అండ్ టేక్ గా ఉంటుంటుంది, కానీ ఒక వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు.
0: మానవ ద్వారా మేకే స్థాన్ సే హమ్కే స్థాన్ తక్ కీ జానే వాలీ యాత్రా హీ యహ జీవన్ హై. इस मानव जीवन में वन वे ट्रैफिक की भांति स्वयं के ही सम्मानित होने की इच्छा रखने में कोई आनंद नहीं है. हमें आदर करना चाहिए और आदर प्राप्त करना चाहिए. हमें आनंदित करना चाहिए और आनंदित होना चाहिए. यह गिव एंड टेक के रूप में होना चाहिए, न कि वन वे ट्रैफिक के रूप में.
1: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు కేవలం నీటిపైన వేసినటువంటి యొక్క తైలపు బొట్టు వలె ఏకాకిగా జీవించడానికి వీలు కాదు. కనుకనే వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడాను సమాజం యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. సమాజం యొక్క ఆనందము విశ్వము యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక వ్యక్తి, సమాజము, విశ్వానందం అంతా కూడాను మనం ఒక హృదయానందంతో అనుభవించుకోవటానికి పూనుకున్నప్పుడు మనకు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కూడాను మనకు కొంతవరకు అర్థమవుతాయి.
0: దివ్యాత్మ స్వరూప్ విద్యార్థియో, పానీకి సతహ పర్ డాలీ గయి తేల్ కి బూంద్ కి భాతి మానవ కా అకేలా జీవన్ బితానా సంభవ నహీ హై. इसीलिए व्यक्ति का आनंद समाज के आनंद पर आधारित है, समाज का आनंद वैश्विक आनंद पर आधारित है. अतः जब हम व्यक्ति समाज और वैश्विक आनंद को अपने हृदय में अनुभूत करते हैं तब दिव्यतापूर्ण आत्म तत्व से संबद्ध उपदेश हमें कुछ हद तक समझ में आते हैं।
1: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినీయులు కొన్ని పెడమార్గములు పట్టడానికి ఈ విద్యా విధానమే చాలా మూల కారణంగా ఉంటుండాలి. విద్యా విధానంలో కొంత మార్పు కలిగినప్పుడే ఈ విద్యార్థుల యొక్క దోషాన్ని కూడాను సర్దిద్దుకోవటానికి కూడాను వారు ప్రయత్నం సల్పవచ్చును. కనుక కేవలం లౌకికము భౌతికమైనటువంటి యొక్క విద్యా ప్రబోధలు మానవుల్ని కేవలం అధోగతికి కొనిపోతుంటుండాలి. నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యా ప్రబోధంలో కొంత అభివృద్ది అయినప్పుడే ఈ విద్యా విధానం లోపల కొంత ప్రశాంతి ఏర్పడుతుందని కూడాను నా విశ్వాసం. దయా ప్రేమ అనేటువంటిది పూర్తి కోల్పోవటానికి ఈ యొక్క ధార్మికము ఆధ్యాత్మికము అనేటువంటి యొక్క భావములు వారికి మాత్రము తెలియకుండా పోవటమే కారణము.
0: యువ ఛాత్ర ఔర్ ఛాత్రాఓం కా బురే మార్గ్ పర్ చల్నే కా మూల్ కారణ యహ్ శిక్షా ప్రణాళీ హీ హై. శిక్షా ప్రణాళీ మే కుచ్ పరివర్తన్ కియే జానే పర్ హీ ये छात्र स्वयं के दोषों को सुधारने का प्रयत्न कर सकते हैं. मात्र लौकिक और भौतिक संबंधी शिक्षा के उपदेश मानव को अधः पतन की ओर ले जा रहे हैं. अतः स्वामी का विश्वास है कि शिक्षा प्रणाली में नैतिक धार्मिक और आध्यात्मिकता को बढ़ावा मिलने पर ही कुछ हद तक इस शिक्षा प्रणाली में प्रशांति स्थापित हो सकती है. उन्हें धार्मिक और आध्यात्मिक तत्वों का ज्ञान न होने के कारण ही वे दया और प्रेम से पूरी तरह दूर हो गए हैं.
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధిపరచుకొని తదుపరి ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించి త్యాగం అనేటువంటి దానికి పూనుకొని సాక్షాత్కారం అనేటువంటి సన్నిధిని చేరేటువంటి ప్రయత్నానికి ప్రతి యువకుడు కూడాను ప్రయత్నం సల్పాలి. అన్ని మతముల యొక్క సారము ఆత్మశుద్ధిని మాత్రమే బోధిస్తుంటుండాలి. కనుకనే ఎట్టి మతాన్ని కూడాను మనం ద్వేషించక, ఎట్టి కులమును కూడాను మనం వేరుభావములతో భావించక, సర్వమతముల యొక్క సారము కాని, సర్వ కులముల యొక్క గమ్యము కాని, సర్వశాస్త్రముల యొక్క సంబంధము కాని ఏకత్వమైనటువంటి సత్య స్వరూపకంగానే మనం విశ్వసించడానికి పూనుకున్నప్పుడే మన విద్యా విధానాన్ని కూడాను మనం కొంత అర్థం చేసుకున్న వారమవుతాం.
0: ప్రత్యేక యువకు స్వయం మే ఆత్మవిశ్వాస్ కో బఢాకర్ आनंद का अनुभव करते हुए त्याग के लिए तैयार होकर साक्षात्कार के सान्निध्य में पहुंचने के प्रयत्न करने चाहिए. सभी धर्मों के उपदेशों का निचोड़ आत्मा की विशुद्धता ही है. किसी भी धर्म से द्वेष न करते हुए, किसी भी जाति से भेदभाव न बरतते हुए सभी धर्मों के निचोड़ को, सभी जातियों के गंतव्य को, सभी शास्त्रों के संबंध को एकात्म सत्य स्वरूप की भावना से देखने का प्रयत्न करने पर ही हम कुछ हद तक हमारी शिक्षा प्रणाली को समझ सकते हैं.
1: ఈ ఒక్క నెల కూడాను అనేక మంది అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారు అనేక రకములైనటువంటి యొక్క మతముల యొక్క సంబంధాన్ని కొన్ని అనుభూతులను అందుకున్నటువంటి యొక్క పవిత్ర జీవుల యొక్క చరిత్రను కాని భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భూములు కాని అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకుని దీనిని సద్వినియోగం చేసుకుని వారు చెప్పేటువంటి రత్నములైనటువంటి వాక్యములను మీ హృదయస్థానమునందు భద్రపరచుకుని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనే విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాస్ మేము ప్రారంభిస్తున్నాము.
0: ఇస్ పూరే ఏక్
1: మందాన్ని కొన్ని అనుభూతులను అందుకున్నటువంటి యొక్క పవిత్ర జీవుల యొక్క చరిత్రను కాని భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భూములు కాని అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకుని దీనిని సద్వినియోగం చేసుకుని వారు చెప్పేటువంటి రత్నములైనటువంటి వాక్యములను మీ హృదయస్థానమునందు భద్రపరచుకుని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనే విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాస్ మేము ప్రారంభిస్తున్నాము.
0: ఇస్ పూరే ఏక్ మహీనే కే దౌరాన్

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, as far as business is concerned, every country has their own way of doing it, with all imitation, competition and so on. But in India, how should business be practiced? Bhagwan Sri Satya Sai Baba lovingly guides us today. Let us now listen to the second part of the Divine Discourse delivered to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 14th of September 1986.
2: ముందు నేను చెప్పాను, మన యొక్క థాట్స్ కానీ మన యొక్క పలుకులు కానీ శబ్దములు కానీ ఇవన్నీ కూడాను ఎలాంటివిగా ఉంటుంటాయో అలావన్నీ కూడాను క్రమక్రమేణ మన జీవిత పర్యంతం కూడాను కాకుండా జీవితాంతం తర్వాత కూడాను దీని యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంటుంది.
3: సో వి హస్ ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్ దట్ వాట్ ఎవర్ థాట్స్ యు హావ్, వాట్ ఎవర్ వర్డ్స్ యు యూస్, వాట్ ఎవర్ సౌండ్స్ యు యూస్ will have their impact not merely during this particular life, their impact will be left even for the next lives to come.
2: ee shabda tarangam anetundi sarvatra untunnatundi yokka chaitanyam deene consciousness ee consciousness lo ee yokka tarangamulanta kudanu leenam aipothunnayi.
3: All these sound waves get merged in consciousness.
2: ee consciousness anetundi sarvatra untundali.
3: Consciousness is all pervasive.
2: Inte kaakunda prathi shabdanni kudanu paiki gunipoyetvanti okka shakti ee srushtiki ichindeetundi bhagavantudu.
3: God has given that power to the creation which will enable these sounds to travel upwards.
2: Ippudu oka chinna udaharanam chudandi, ekku factories anta kattesesinam.
3: One small example, we have constructed a number of
2: factories nunchi ento poga bayal derutundali,
3: a lot of smoke is generated from these factories.
2: Inka bazar lo poyetunte carlu buslu lorilu rickshaw veetu nunchi kuda ekku gaani oka poga ekku avutundali.
3: On account of the movement of innumerable vehicles in the streets also the smoke is generated.
2: Dani paina mana vantalu undeetunte poga kudanu leenamaipothundali.
3: And also the smoke coming out of cooking.
2: No, manam pil cheyukunte cigarettes bidilu ivi ee pogalanta kuda dantlo cheri pothundadi.
3: The smoke coming out of the smoking of cigarettes and bidis also is joining all this.
2: Ivanni kudanu ee yokka pavitramainatundi yokka consciousness aa vidyut chakti tarangamulu yokka deen lopala cheri pothunnayi.
3: All this smoke gets merged in the electric waves and consciousness. Then
2: daniki taginattuga ee botany teachers chettlanta kotte chestunnaru vaarinchinchalivi.
3: Another thing which is taking place is that we are felling the trees.
2: Kanuka carbon ekkuvaipothundi, oxygen taggipoyipothundadi.
3: Consequently there is increased quantum of carbon dioxide and less of oxygen.
2: కనుక ఈ యొక్క గాలి అంతా కూడాను మానవుల్లో ప్రవేశించి క్రమక్రమేణ ఈ ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, గుండె జబ్బులు వస్తుంటున్నాయి, బ్లడ్ ప్రెషర్స్ వస్తున్నాయి, ఇస్నోఫిలియాస్ వస్తున్నాయి, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో కొత్త కొత్త పేర్లతో కూడాను ఆరోగ్యాలంతా చెడగొడుతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఏ నంబర్ ఆఫ్ న్యూ డిసీజెస్ అండ్ ఆల్సో ది హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇస్నోఫిలియా అండ్ సో మెనీ అదర్ డిసీజెస్.
2: ఇంకా అదృష్టం ఏమనుకోవాలంటే భగవత్ యొక్క సృష్టి లోపల చాలా విచిత్రమైనటువంటి సృష్టి ఉంటుండాలి, అది ఎవరు గుర్తించుకోలేరు.
3: ఫార్చునేట్లీ ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ స్ట్రేంజ్ బట్ వెరీ హెల్ప్ఫుల్ థింగ్స్.
2: ఏమిటి ఆ విచిత్రం అంటే, భూమి పైన పుట్టినటువంటి ప్రతి గాలి కూడాను పైకి పోతుండాలి, ఆ శక్తి భగవంతుడు ఇవ్వటం చేతనే ఇంకా మానవులు కొంతవరకు బ్రతకడానికి వీలైంది. లేకపోతే అక్కడి గాలి అక్కడే నిలిచిపోయి ఉంటుంటే అందరూ మరణించేటువంటి వాళ్ళని ఒక్క క్షణములో.
3: Fortunately, such a strange thing is that there is a tendency for the wind to blow upwards, and therefore all this polluted air it is going upwards, and therefore people are not suffering.
2: Bhagavat yokka srushti chakka vichitramainatundi.
3: This is the strangely good thing about God's creation.
2: Idi andari shabdam kudanu ఉన్నతమైనటువంటి ఒక ఈథర్ అందులో పోయి రికార్డ్ అయిపోతుంటున్నది.
3: అండ్ ఎవ్రీ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ హియర్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ ఇన్ ఈథర్.
2: మనిషి ఉండినప్పుడు లేనప్పుడు కూడా ఆ శబ్దం శబ్దంగానే ఉంటుంది.
3: వెదర్ మ్యాన్ హూ హాస్ ప్రొడ్యూస్డ్ దట్ సౌండ్ ఎగ్జిస్ట్ ఆర్ డైస్,
2: దీనిలో యొక్క శబ్ద మార్పులు కానీ శృతి మార్పులు కానీ ఉండవు.
3: దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది సౌండ్ వెదర్ ఇట్ ఇన్ ది ట్యూన్ ఆర్ ఇన్ ద టోన్.
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్,
2: ఘంటసాల వెంకటేశ్వర రావు.
3: దేర్ ఇస్ ఏ సింగర్ కాల్డ్ ఘంటసాల వెంకటేశ్వర.
2: ఈయన జీవితంలో చాలా గానం చేసి అందరి హృదయాలు కూడా రమింపచేసినటువంటి వాడు.
3: డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ సాంగ్ సో మెలోడియస్లీ అండ్ డిలైటెడ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్.
2: కానీ ఇప్పుడు ఘంటసాల చచ్చిపోయి 15 సంవత్సరాల వరకు కావస్తుండాలి.
3: ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దట్ సిన్స్ ఘంటసాల డైడ్.
2: కానీ ఆ గ్రామ్ ఫోన్ యొక్క దీన్ని లేక క్యాసెట్ ను ఇక్కడ రేడియోలో వేస్తే అన్ని ఇండ్లలోనూ అన్ని బజార్లో కూడా ఘంటసాల పాడుతున్నట్టుగానే వినిపిస్తుండాలి.
3: బట్ వాట్ ఎవర్ ఇస్ రికార్డెడ్ ఆల్రెడీ ఇన్ ది గ్రామ్ ఫోన్ ప్లేట్ ఆర్ ద టేప్ రికార్డర్ యూ ప్లే ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది రేడియో స్టేషన్.
2: కానీ ఘంటసాల చచ్చిపోయినాడు కదా, ఆ ఘంటసాల వాయిస్ ఎట్లొచ్చింది ఇక్కడ?
3: Then you ask the question, well, Ghantasala is dead. How is it that his voice is heard?
2: Ekkado Madras lo radio lo vesinatundi mani intlo vachi etla vinipistundali.
3: The program which is put in Madras radio station, how is it that we have been
2: radio in our own house? Mani intiki emaina oka wire connection unda? Ledu.
3: Is there a wire connecting the radio station and our house?
2: Prakritikanga chuste ilanti sambandha bandhavyam ee maatram kanipichikam ledu.
3: In a worldly way, you just see, you
2: don't find ekkada nunchi vastundali.
3: How are you getting this sound?
2: ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క శబ్ద తరంగములంతా విద్యుత్ తరంగంతో లీనమైపోయి వచ్చే ప్రయాణంలో అవుతున్నాయి.
3: ఆల్ దిస్ సౌండ్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ మర్జింగ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్
2: విద్యుత్ తరంగములు. ఈ యొక్క శబ్ద తరంగములు రెండు లీనమైనప్పుడు జ్యోతిర్తరంగము అనేటువంటిది బయలుదేరుతుంది.
3: వెన్ ది సౌండ్ వేవ్ మర్జెస్ ఇన్ టు ఎలక్ట్రిక్ వేవ్ దెన్ దెర్ విల్ బి ఏ జ్యోతిర్ వేవ్స్.
2: జ్యోతి తరంగం అనేటువంటి బయలుదేరేటప్పటికి ఎన్ని శక్తులైనా ఎన్ని విధములైనటువంటి యొక్క అద్భుతములైన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
3: వన్స్ దిస్ రేడియన్స్ వేవ్స్ జ్యోతి తరంగాస్ టు ఎమర్జ్ దెన్ మెనీ మెనీ థింగ్స్ కెన్ బి అకాంప్లిష్డ్.
2: అదియే దైవశక్తి అనేటువంటిది.
3: దిస్ ఈస్ డివైన్ పవర్.
2: ఈ తరంగముల చేత మానవాతీతమైనటువంటి కార్యములు కూడా చేయడంలో ఏ విధమైనటువంటి యొక్క ఆశ్చర్యము లేదు.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వేవ్స్ ది ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అండ్ సంథింగ్ ఇన్ ది
2: ఒక్కతూరి సంకల్పించుకుంటే ఆ సంకల్పం ఒక రూపాన్ని ధరిస్తుంది.
3: ఇఫ్ వన్ గెట్స్ ఎ పర్టికులర్ థాట్ దట్ థాట్ టేక్స్ ఎ ఫారం ఆల్సో.
2: ఇప్పుడు నేను ఒక సంకల్పం తలుచుకున్నాను, ఆ సంకల్పం క్రియారూపంలో రూపిస్తుంది.
3: ఇఫ్ స్వామి థింగ్స్ ఎ పర్టికులర్ థింగ్ ఇమీడియట్లీ ఇట్ బికమ్స్ ఎ యాక్ట్.
2: కానీ అందరికీ ఆ సంకల్పం ప్రసిద్ధి కానేరదు.
3: బట్ ఆల్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
2: ఎక్కడ ప్యూర్ హార్ట్ సెల్ఫ్లెస్ హార్ట్ ఉంటుంటారో ఆ ప్యూర్ హార్ట్ సెల్ఫ్లెస్ హార్ట్ ఉండేటువంటి వారికి అది గుర్తించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ విత్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్.
2: ఇక్కడ ఆ మెడ్రాస్ లో జరిగేటువంటి ఒక శబ్దములంతా కూడాను మన పుట్టపత్తిలో వినాలనుకుంటే ఆ శబ్దములకు సంబంధించినటువంటి ఒక రేడియో ఒకటి ఉండాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు హియర్ all the sounds which are the program from the Madras radio station in Puttaparthi, you should have a radio.
2: ఒక సంకల్పం నేను తలుచుకున్నాను అనుకోండి.
3: లెట్ us just say స్వామి
2: 108 ఒక విలువైనటువంటి వజ్రముతో నా చిత్రం కావాలి అనుకున్నాను. ఇగో ఇది 108 చిత్రముతో ఉన్నటువంటి వచ్చేసి 108 డైమండ్స్ అంతా ఉంటాయి. ఇది అందరికి చూపించండి. ఈ సంకల్పం అనేటువంటిది ఒక్కతూరు వస్తే ఆ సంకల్పములు పూర్తి మారిపోతుంటాయి. ఆ సంకల్పము క్రియ ఒక్కతూరు జరుగుతుంటాయి. ఒకటి దాన్ని చక్కగా గుర్తించండి ఎట్లెట్లా ఉంది అని, దాన్ని మీరు చాలా జాగ్రత్త.
3: స్వామి హాస్ ఎ థాట్ నౌ దట్ దేర్ షుడ్ బి ఎ జ్యూయెల్ విత్ 108 జెమ్స్ స్టడెడ్ అరౌండ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ హియర్ ది ఆర్నమెంట్ ఈస్ వెల్ వైల్ యూ జస్ట్ సీ ఇట్ యూ షుడ్ కీన్లీ అబ్జర్వ్ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో.
2: ఇప్పుడు ఒక తుపాకీ ఉంది.
3: Let us say that there is a gun.
2: ఈ తుపాకీ విడిచినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే తూరి జరుగుతాయి.
3: When the gun is operated, the sound and the bullet, they move at the same time.
2: ఒక్క తూరి ఏటు రెండో తూరి శబ్దము రాదది. శబ్దము ఏటు ఒకే తూరి వస్తుంది.
3: There will not be a lapse of time between sound and the bullet.
2: ఇది దైవ సంకల్పం. సంకల్పం అనేటువంటిది ఒక తూరి బుల్లెట్ వేస్తే అది క్రియ దాని యొక్క ఆనందము రెండు ఒక తూరి జరుగుతాయి.
3: God's thoughts are like that.
2: మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో కొన్ని సాధనలు చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఏదో ఫలసిద్ధి కలిగేటువంటి ఉంటాయి. ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా ఉండేటువంటిది.
3: సమ్ పీపుల్ థింక్ దట్ బై అండర్టేకింగ్ సమ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ గెట్స్ దీస్ పవర్స్. సచ్ ఎక్సర్సైజెస్ అండ్ సచ్ పవర్స్ విల్ బి ఆర్టిఫిషియల్ పవర్స్.
2: కనుక దైవత్వం అనేటువంటి దాంట్లో చక్కగా మీరు విచారణ చేస్తే దీనికి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరమే లేదు. దైవము ఏమైనా చేయగలడు. కారణం ఏంటంటే అతను శారీరకంగా కానీ ఒక మాటలతో కానీ ఒక దీంతో ఉండేటువంటిది కాదు. అది కాన్షియస్నెస్ ఫామ్.
3: ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ యాక్టివిటీస్ అండ్ గాడ్స్ థాట్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దట్ వే. దోస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ ద బాడీ. ఇట్ ఎమనేట్
2: ఇక్కడ
3: ఫ్రమ్ కాన్షియస్.
2: లోకములో మూడు రకములైనటువంటి ఉంటున్నాయి వృత్తులు.
3: There are three types of activities.
2: Conscious to srishti chesetundi konni.
3: Creation coming out of conscious.
2: Ante mana senses tho.
3: With the help of our senses, things are created.
2: Senses tho srishti chesetundivi, idi samanyamainatundiga untundali. Meerantha kudanu senses yokka prasadale.
3: Things which are created with the senses, they are very ordinary. All of you are the creation of the senses.
2: ఇది సహజ సృష్టి.
3: దిస్ ఈజ్ ఎ నేచురల్ క్రియేషన్.
2: కాన్షియన్స్ తో సృష్టి చేసేటువంటి కొన్ని ఉన్నాయి.
3: దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ త్రూ కాన్షియన్స్.
2: అనగా ఇది కొన్ని సాధనా సంకల్పముల చేతను, కొన్ని విధమైనటువంటి భగవద్ అనుగ్రహ ప్రసాదముల చేతను ఈ విధమైనటువంటి కాన్షియన్స్ అనేటువంటి దాంతో సృష్టి జరుగుతుంటాయి.
3: థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ విత్ కాన్షియన్స్ ఆర్ డన్ బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
2: కానీ కాన్షియస్నెస్ అనేటువంటి దాంతో వచ్చేటువంటిది సాక్షాత్ డివినిటీతో వచ్చేటువంటివి.
3: బట్ థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై కాన్షియస్నెస్ దే ఆర్ క్రియేటెడ్ ఓన్లీ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
2: కనుక ఇలాంటి కాన్షియస్నెస్ అనగా దివ్యత్వంతో బయలుదేరేటువంటి దానికి ఏ యొక్క ఇది కూడా ఉంటుండదు. ఏ సీజన్ ఏ రీజన్ అవసరం లేదు. దీనికి సాక్ష్యం అనేటువంటిదే ఉండదు.
3: ఫర్ థింగ్స్ క్రియేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ కాన్షియస్నెస్ బై డివినిటీ there is no need for any explanation, there is no need for any reason.
2: ఏదాన్ని ఏ రకంగానైనా మనం మార్చవచ్చు.
3: It is possible to transform anything into anything else.
2: అబ్బాయిని అమ్మాయిగా మార్చవచ్చు, అమ్మాయిని అబ్బాయిగా మార్చవచ్చు.
3: It is possible to transform a boy into a girl and a girl into a boy.
2: ఒకటి మార్చేటువంటి ఒక శక్తి ఉండినప్పుడు ఇంకోటి మార్చేటువంటి శక్తి ఎందుకు ఉండకూడదు?
3: If one has the power to bring about one type of transformation, it is possible to bring about the other type of transformation also.
2: Kanuka okatini marchagalinatundi marchigadaginatundi shakti ennintinaina marchagaladu.
3: The power which can bring about that kind of transformation can bring about transformation in many things.
2: Kanukane manamu ee consciousness aneetundi oka tattvanni hrudayamlo unchukoni manamu prakrutamainatundi oka ee oka karyakramallo manam palgonali.
3: Therefore we have to keep this principle of consciousness in our heart and undertake any particular work.
2: Ikkada manavuniki rendu vidhamainaatundi shakti untundadi.
3: There are two types of power endowed on man.
2: Okati emtante individual freedom okati untundadi, fundamental law okati undadi.
3: These two are, one is individual freedom, the second is fundamental law.
2: ఈ ఇండివిజువల్ ఫ్రీడమ్ లోపల నీ ఇష్టం కొద్ది నీవు చేయవచ్చును, నా ఇష్టం కొద్ది నేను చేయవచ్చు.
3: విత్ రెఫరెన్స్ టు ఇండివిజువల్ ఫ్రీడమ్ ఈచ్ వన్ ఈస్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్.
2: కానీ ఫండమెంటల్ లా అనేటువంటిది నాకు మీకు అతనికి ఇతనికి అందరికి ఒక్కటే.
3: ఆన్ ది కాంట్రరీ ఫండమెంటల్ లా ఈజ్ కామన్ ఫర్ ఆల్ ది పీపుల్ కన్సర్న్.
2: ఇక్కడ ఈ ఫండమెంటల్ లానే ధర్మము అని చెప్తూ వచ్చారు.
3: Fundamental law may be described truly as dharma.
2: నీ ఏ విధమైనటువంటిదైనా నువ్వు చేసుకోవచ్చు.
3: ఇన్ యువర్ ఓన్ హోమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ.
2: కానీ సమాజంలో బజారులో మనం వచ్చినప్పుడు పది మందితో పాటే మనం నడచాలి.
3: బట్ వెన్ యూ కమ్ టు ద స్ట్రీట్ ఆర్ వెన్ యూ కమ్ టు ద సొసైటీ,
2: చిన్న ఉదాహరణ,
3: యూ హ్యావ్ టు కన్ఫార్మ్ టు సర్టన్ రూల్స్.
2: నీవు ఎక్సర్సైజ్ చేసి నీ బాడీని బిల్డప్ చేసుకోవాలనుకుంటావు.
3: Let us say that you want to build up your physical body by exercise.
2: Kada kasrat chestunte ee compound lopala nuvu emaina chesukochunu, nee terrace pai emaina nuvu chesukochunu.
3: You take the necessary instrument and do exercises the way that you want to in your own compound on the roof of your own house.
2: Kaani naaku middi paina stalam ledhu, naaku compound lo place ledhu ni manchi main road lopala vachesi nuvu kasrat chestunte kurchunte police vachi arrest chestadu.
3: But if you say that there is no sufficient space inside the compound or on the roof of your house, You go to the street and you go on behaving in any way that you want, police will come and arrest you.
2: బజారులో ప్రవర్తించే సమయం లోపల మనము అందరికీ సంబంధించినటువంటి రీతిగా మనం ప్రవర్తించాలి.
3: When you are conducting yourself in the streets, you have to conduct in such a way that is acceptable to all the people.
2: బయట వ్యక్తికి రెండో వ్యక్తికి ఏ విధమైన స్వతంత్రం ఉంటుండాలో ఆ విధమైన స్వతంత్రమే నీకు ఉంటుండాలి.
3: You have to conduct yourself in such a way that your freedom is the same as the freedom of other people. Other people also have the freedom. ఇతరుల యొక్క
2: స్వాతంత్రమునకు అడ్డు తగలనటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించినప్పుడే ఇది ఫండమెంటల్ లా అంటాం.
3: Enjoying freedom in such a way that it doesn't clash with the freedom of others is fundamental law.
2: అనగా ఏమిటి? నా ఫ్రీడమ్ నాది అని చెప్పని కేవలం స్వార్థంగా మనం వెళ్ళరాదు.
3: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ దాట్ వెల్ యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ సాటిస్ఫాక్టరీ వే.
2: ఈ విధంగా ఫండమెంటల్ లా అనేటువంటిది నాకు మీకు అందరికీ ఒకటిగానే ఉంటుంటుంది.
3: దిస్ వే ఫండమెంటల్ లా ఈజ్ కామన్ ఫర్ వన్ అండ్ ఆల్.
2: ఈ యొక్క ఫండమెంటల్ లాను మనం ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
3: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హావ్ టు రికగ్నైజ్ దిస్ ఫండమెంటల్ లా.
2: ఇది గుర్తించినప్పుడే మన యొక్క తత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
3: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ఫండమెంటల్ లాను
2: గుర్తించేటువంటిది సరి అయినటువంటి ఎన్వైర్న్మెంట్.
3: ట్రూ ఎన్వైర్న్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్.
2: అందరూ చూచారా? దేన్ని గమనించారు మీరు చెప్పండి చూద్దాం. అందరూ చూచారు కదా? ఇప్పుడు అదే ఇదిని మరొకసారి మారుస్తాను. ఇదిగో ఇప్పుడే మారిపోయింది, ఇది ఇంకొక రకంగా వచ్చింది. చూడండి, చూసారా? ఇంకొక 108 రెస్టోన్స్ చూసారా? ఏమి ఇంతకుముందు ఎట్టి ఉండింది అది? ఇది ఇంకొక స్టేజ్, అది ఇంకొక రకంగా మారుస్తాను. ఈ విధంగానే అది సంకల్పం. ఒక్కతూరి సంకల్పం అంతే అయిపోతుంది. అందుకోసమనే మొట్టమొదటి దానిని చక్కగా గుర్తించమని చెప్పాను. ఆ స్టోన్స్ వేరు, ఈ స్టోన్స్ వేరు, అంత ఉంది. ఇప్పుడు మరి వేరైపోయింది, ఎస్ ఎస్ వచ్చేసేసింది అన్నిటికన్నా. ఆ అన్ని చుట్టుకొని పోయింది. అదే వేవ్స్, అదే విద్యుత్ తరంగాలు.
3: స్వామి ఆస్క్డ్ యూ టు అబ్జర్వ్ ది అర్లియర్ ద జ్యూయల్ వెరీ కేర్ఫుల్లీ. నౌ దేర్ ఇస్ ఎ చేంజ్ దట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ చేంజ్ బై మియర్లీ స్వామి సంకల్ప. దిస్ ఇస్ చేంజ్. స్వామి కెన్ చేంజ్ లైక్ దిస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్.
2: మొట్టమొదట ఇది కొంచెం పదార్థాలతో ప్రారంభమవుతుంది. స్వామి యొక్క తరంగాలు క్రమక్రమేణ దేహంతోనే తయారవుతుంది.
3: స్వామిస్ లీలాస్ విల్ కమెన్స్ విత్ ది ఆబ్జెక్ట్స్ టు
2: స్వామి. మన మేనేజ్మెంట్ కోర్స్ చదివేటువంటి పిల్లలంతా కూడాను ముఖ్యంగా మనము ఒక నిజాయితీ నీతితో మనం దీనిని పోషించడానికి ప్రయత్నించాలి.
3: ద స్టూడెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్స్ విల్ హావ్ టు డెవలప్ ది
2: మొట్టమొదట ఈ వాల్యూని మీరు చక్కగా గుర్తించుకోండి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ హావ్ టు రికగ్నైజ్ యువర్ ఓన్ వాల్యూ.
2: నేను మనిషిని అనుకుంటావు, నేను మనిషిని కాదు, ఈ వాల్యూని గుర్తించుకోండి.
3: యూ హావ్ టు రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ యూ థింక్ దట్ యువర్ మ్యాన్, యూఆర్ నాట్ రియలీ మ్యాన్.
2: నాకు మనసు ఉంది అనుకుంటా, నువ్వు మనసు కాదు, దాన్ని గుర్తించుకోండి.
3: యూ థింక్ దట్ యూ హ్యావ్ ఎ మైండ్ బట్ యు ఆర్ నాట్ ద మైండ్.
2: దీనిని వేదాంతం నందు ఏ విధంగా చెప్పారు? నేతి నేతి నేతి నేతి అన్నారు. నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ మైండ్, ఐఎమ్ నాట్ బుద్ధి, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అంతఃకరణ, ఐఆమ్ ఐ. దీన్ని గుర్తించుకోవాలి.
3: ఇన్ ది వేదాంతిక్ పార్లెన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగేషన్. నేతి నేతి నేతి. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ఇంటెలిజెన్స్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్.
2: కనుక ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాపంచిక దృష్టి లోపల మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ బాడీ ఈ అన్నింటి యొక్క ఏకత్వంతోనే మనం మానవత్వాన్ని అనుభవిస్తున్నాం.
3: బట్ యాక్చువల్లీ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ది డే టు డే లైఫ్ ఈస్ వీఆర్ లివింగ్ అ లైఫ్ విత్ ది
2: కంబైన్డ్ ఆఫ్ దేహం యొక్క స్వరూపం కాదు,
3: కంబైన్డ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ నాట్ బాడీ.
2: అందుకోసమని నేను బేస్త్వారం చెప్పాను.
3: That is why Swami declared
2: స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, మహాకారణము. ఈ మహాకారణ సంబంధమైనటువంటిది ఆత్మతత్వం, అదే నీవు. ఈ ఆత్మభావంతో నీవు ఏ కార్యములు ఆచరించినప్పటికీ అవన్నీ ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైనటువంటిగానే సత్యమైనటువంటిగానే అనుభవిస్తావు.
3: లాస్ట్ థర్స్డే స్వామి డిక్లర్డ్ దట్ దెర్ ఇస్ గ్రాస్ బాడీ, దెర్ ఇస్ సటిల్ బాడీ, దెర్ ఇస్ కాజల్ బాడీ అండ్ దెర్ ఇస్ మహాకారణ ఫామ్. And that particular mahakarana is atma tattva. With that particular feeling, whatever work you do, you'll be doing correct things.
2: వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి పేర్లతో అనుభవిస్తూ వచ్చారు.
3: దీస్ వెరీ త్రీ థింగ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
2: ఇవన్నీ కూడాను ఈ యొక్క ముద్రలు ఉంటున్నాయి, షణ్ముద్రలు అని.
3: దేర్ ఆర్ షణ్ముద్రాస్.
2: పూర్వం చెప్పాను ఈ షణ్ముద్ర లోపల ఏ విధమైనటువంటి ముద్ర చేత ఏ విధమైనటువంటి యొక్క ఏకాగ్రతను మనం సంపాదించవచ్చును.
3: ప్రీవియస్లీ స్వామి హెస్ ఎక్స్ప్లెయిన్ దట్ విత్ వాట్ టైప్ ఆఫ్ ముద్ర వాట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్.
2: దీనికి సంబంధించినటువంటివి కొన్ని షడ్వికారమైనటువంటి జ్యోతులు కూడా ఉంటున్నాయి.
3: విత్ రెస్పెక్ట్ టు దీస్ షణ్ముద్రాస్ దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ జ్యోతి.
2: వీటిని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం అనేటువంటి రూపంలో ఇక్కడ మీకు తెలుపుతూ వస్తుంటాయి.
3: ద సేమ్ థింగ్ హవ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూలాధార, స్వాధిష్టాన అండ్ మణిపూరక.
2: ఈ తత్వములు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటున్నాయి, ఏ ఏ యొక్క ముద్ర ఏ విధమైనటువంటి దాన్ని సృష్టిస్తున్నాయి అనేటువంటిది మనము వచ్చే బేస్వార నాడు చెప్పుకుందాం.
3: నెక్స్ట్ థర్స్డే విల్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ టైప్స్ ఆఫ్ ముద్ర విల్ హెల్ప్, వాట్ టైప్ ఆఫ్ జ్యోతి అండ్ క్రియేషన్. నెక్స్ట్ థర్స్డే విల్ బి స్పెండింగ్ ఎ లిటిల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్.
2: కనుక మనము ఈ ఎన్వైర్న్మెంట్, ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది మనకు హృదయం నుంచి హృదయానికి కమ్యూనికేషన్ కావాలి.
3: ఇన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇన్ కమ్యూనికేషన్ దేర్ షుడ్ బి
2: మన వాతావరణం అంటే ఏది వాతావరణం అంటే మన ప్రేమతత్వమే, మన సత్య స్వభావమే మన యొక్క వాతావరణంగా మనం మారిపోవాలి.
3: వెన్ వీ థింక్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇట్ ఈస్ ది ఎన్వైర్న్మెంట్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ ది ఎన్వైర్న్మెంట్ ఆఫ్
2: చక్కగా చూడండి
3: దిస్ లవ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ట్రూత్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్.
2: కనుక ఎంబీఏ పిల్లలు లేకపోతే ఇంకా మిగిలినటువంటి విద్యార్థులు కూడాను తగినటువంటి దీంట్లో కొంత మన విలువను ఉన్నటువంటి గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: దేర్ఫోర్ ఎంబీఏ స్టూడెంట్స్ విల్ హావ్ టు ఫస్ట్ రికగ్నైజ్ ది వాల్యూ.
2: ప్రపంచంలో ఎన్నో ఎంబీఏ కాలేజెస్ అంతా ఉంటున్నాయి, ఇన్స్టిట్యూట్ అంతా ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్
2: స్థాపించడంలో ఉన్నటువంటి విశేషం ఏముండదు.
3: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ స్టార్టింగ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఈవెన్ హియర్?
2: ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మానవత్వం యొక్క విలువలను కూడా మనం గుర్తించాలి.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ వీ హావ్ టు రికగ్నైజ్ ది
2: మానవ విలువలే లేకుండా పోతే మనము ఈ ప్రాకృతమైనటువంటి విలువలతో ఏమీ ఉపయోగం ఉండదు.
3: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ది వాల్యూస్ అసోసియేటెడ్ విత్ ద నేచర్ ఆర్ యూజ్లెస్.
2: కనుక మొట్టమొదట హ్యూమన్ వాల్యూస్, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదింటి యొక్క తత్వము మన ఐదు ప్రాణములుగా మనం భావించాలి.
3: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ దీస్ ఫైవ్ వాల్యూస్ ట్రూత్, రైచియస్ కాండక్ట్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
2: ఎలాంటి సందర్భమునందైనా కూడాను మనము అసత్యానికి సాధ్యమైనంత వరకు పాల్పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ద్వేషమయం కానీ అసూయమైన అక్కడ రావడానికి కూడా వీల్లేదు, కొన్ని వేల మైళ్ళు కూడా దగ్గర రావడానికి వీల్లేదు.
3: వాట్ ఎవర్ వైబ్రేషన్స్ కమ్ ఫ్రమ్ స్వామి ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, దేర్ కెనాట్ బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఫ్రమ్ స్వామి.
2: ఈ సెల్ఫిష్నెస్ అనేది అస్సలు చింతనే రావడానికి వీల్లేదు.
3: సెల్ఫిష్నెస్ కెన్ నెవర్ కమ్ ఎనీవేర్ నియర్ స్వామి. నాలో
2: పూర్తి ఏ సమయం నందు కానీ ఈ సెల్ఫిష్ అనేది రానే రాదు.
3: అట్ నో టైమ్ కెన్ సెల్ఫిష్నెస్
2: ఈ వైబ్రేషన్ ప్రసరింపజేసినందుకు అందరు కూడా ఆ విధమైనటువంటి ప్రేమతోనే లీనమైపోతుంటారు.
3: దట్ ఈస్ వై ఆల్ ది వైబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎమినేట్ ఫ్రమ్ స్వామి అండ్ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ లవ్. వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
2: సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎరాడి ఇక్కడే ఉంటున్నాడు. ఒకతూరు నేను కేరళకు పోయాను 15 సంవత్సరాల పూర్వం.
3: హియర్ ఈస్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎరాడి. 15 ఇయర్స్ బ్యాక్ వన్ స్వామి వెంట్ టు కేరళ.
2: అప్పుడు ఈ ఎరాడి మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు.
3: అట్ దట్ టైమ్ జస్టిస్ ఎరాడి వాస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ కేరళ,
2: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్.
3: హీ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది సెంట్రల్ ట్రస్ట్.
2: అప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎర్నాకుళంలో కొన్ని లక్షల మంది అంతా చేరిపోయినారు ప్రజలు.
3: ఇన్ దట్ అకేషన్ దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ హూ హాడ్ గ్యాదర్డ్ ఇన్ ఎర్నాకుళం ఫర్ ఎ మీటింగ్.
2: ఇంకా కేరళ సమయస్థానం మీకు తెలిసినటువంటిది, చాలా మంది 3/4 కమ్యూనిస్ట్.
3: ఆల్ ఆఫ్ యూ నో దాట్ 3/4 ఆఫ్ ది పీపుల్ ఇన్ కేరళ ఆర్ కమ్యూనిస్ట్.
2: దాంట్లో ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజన్ అని ఆయన కూడా సత్యసాయి ఆర్గనైజేషన్ లో పనివాడు.
3: దేర్ వాజ్ వన్ రాజన్ ఐజీపీ, హీ వాజ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ అట్ దట్ టైమ్.
2: నా యొక్క స్వభావం ఏమిటంటే ఏ సమావేశంలో పోయినప్పటికీ పోయి ఏదో బెల్లం కొట్టుకుంటారా మాదిరి స్టేజ్ పైన కూర్చోవటం నా స్వభావం కాదు.
3: స్వామీస్ నేచర్ ఈజ్ నాట్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్, హీ టెన్స్ టు గో రౌండ్ అండ్ మీట్ ఆల్ ద పీపుల్.
2: నేను ఒక్కతూరు అంతా రౌండ్ కొట్టుకుని వచ్చి తర్వాత స్టేజ్ కి వచ్చేది నా స్వభావం.
3: ఓన్లీ ఆఫ్టర్ స్వామి గోస్ వన్ రౌండ్ టు విత్ డివోటీస్ దెన్ ఓన్లీ హీ విల్ కమ్ బ్యాక్ టు ద స్టేజ్ అండ్ హీ
2: సెంటర్ లో బయలుదేరినాను పోతున్నాను.
3: స్వామి ఇన్ హిస్ యూజువల్ రౌండ్ హీ వాస్ గోయింగ్ ఇన్ ద సెంటర్.
2: ఒకవైపున ఎరాడి ఉన్నాడు, ఒకవైపున రాజన్ ఉన్నాడు, ఇద్దరు కూడా వెంట వస్తున్నారు బాడీ గార్డ్స్ మాదిరి.
3: ఆన్ వన్ సైడ్ ఎరాడి అండ్ ఆన్ ది అదర్ సైడ్ మిస్టర్ రాజన్, దేవర్ కమింగ్ దేవర్ గోయింగ్ విత్ స్వామి లైక్ బాడీ గార్డ్.
2: కొంచెం దూరం పోయేటప్పటికి స్వామి చాలు చాలు ఇంక వెనుకపోదాం అంటున్నారు.
3: ఆఫ్టర్ స్వామి వెంట్ ఎ లిటిల్ డిస్టెన్స్ దే ప్రే టు స్వామి, స్వామి విల్ గెట్ బ్యాక్.
2: లేదు నేను పూర్తి రౌండ్ అంతా చుట్టుకుని రావాలని నేను చెప్తున్నాను.
3: స్వామి సెడ్ వెల్ నో నో లెట్ అస్ గో వన్ ఫుల్ రౌండ్.
2: వాళ్ళు అలౌ చేయటం లేదు. ఐజీపీ అడ్డం వచ్చి తిరిగాడు, స్వామి ఇంక వద్దు వెనుకపోదాం అంటున్నాడు.
3: దేవర్ నాట్ అలవింగ్ స్వామి. ఐజీపీ వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి అండ్ ప్రే టు స్వామి, స్వామి విల్ గెట్ బ్యాక్.
2: వెనుక వైపున అంతా కూడా కమ్యూనిస్ట్ ఉంటుండేది, చాలా దుర్మార్గంగా ఉంటున్నారు, ఏమేమో చేయాలని సంకల్పించుకుంటున్నారు, కనుక అక్కడ పోవటమే వద్దు వద్దు వద్దు అని చాలా ప్రార్థిస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు.
3: దేవర్ ఇంప్లోరింగ్ స్వామి, praying to Swami, holding his feet, Swami, let us not go that side. There are very dangerous people, communists.
2: Sai Baba yokka tattva vettadante kulle vaalle edruga kulike vaadu.
3: Swami's principle and Swami's nature is to go on giving all the more, I mean joy, when there are people who are suffering from jealousy.
2: Yavaru chestunnaru vaalla daggariki povalanna ishtam.
3: Swami's plan is to go to that particular person who has a lot of hatred against Swami.
2: Inka Swami cheppite vineetvanti swabhamlo ledu anukuntaru vaallu chaala viraminchukunnaru paapo.
3: They came to the conclusion that Swami is not prepared to listen to their
2: nenu prayer puravu itta untunnaru vallandaru. Aa communist leaders anta itta untunnaru, ee chusteke bhayankaranga untunnaru.
3: They were giving a very ferocious and very aggressive pose against Swami.
2: Oka yuddhaniki siddhanga undirettu pose lo unnaru,
3: as if they are ready to fight.
2: Nenu vellanu,
3: Swami went there.
2: Nenu vallandarni chusi okka thuri navvinanu.
3: Swami went to them and
2: andaru vallu navvinaru, rendu chetulu chechinaru, namaskaralu chesaru.
3: All of them responded with a smile, folded their hands and offered namaskar.
2: Yad bhavam tad bhavati. Manalo vaari pai dvesham unte kada vaaru manalo deshinchadaniki.
3: Reaction depends upon your own feeling. If you are having love for them,
2: unnapudu vaallo desham raavadaniki avakasame ledu.
3: If Swami has love for them, how can they hate Swami at all?
2: Oka chinna udaharanam chudandi meeru.
3: One small example.
2: Oka talli oka chanti biddani ettukoni pothuntadi ekkado polam paina.
3: Mother was carrying her child in a field.
2: Aa talli venakala neevu nadustunnav anuko,
3: let us just assume that you are walking along with that mother.
2: Neevu chaala ayomaya sthitilo untunnav aa sandarbhamlo.
3: Let us also think that you are in a state of confusion.
2: Aa chanti bitta ninnu chusi navutundi,
3: and that child looks at you and smiles sweetly.
2: Tatchane neelo nunchi navvu vastundi.
3: Immediately you also respond with a smile.
2: Idi pure yokka hrudayam yokka vibration.
3: This is the result of the vibrations of a pure heart.
2: Etti swarthamu ledu, etti dveshamu ledu, etti asuya ledu, pavitramaina hrudayamu. Aa chanti bidda manam chusi navvinappudu ee rakshasudu aa biddanu chusi navvada? రాక్షసుడైనా సరే నవ్వుతాడు, కనుకనే ఆ వైబ్రేషన్ అలాంటిదిగా ఉంటుంటాడు. స్వామి యొక్క తత్వములు ఎలాంటి భేదములు, ఎలాంటి ద్వేషములు, ఎలాంటి అసూయలు లేనప్పుడు వారిలో ఎందుకు అసూయలు వస్తుంటాయి? కనుక ఈ విధంగా అసూయలు వస్తున్నాయంటే ఇది వారి వారి కర్మ.
3: వెన్ ది ఇన్నోసెంట్ చైల్డ్ లవ్స్ స్వీట్లీ, ఇట్ ఈస్ బౌండ్ టు గెట్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ఎ స్వీట్ స్మైల్ ఈవెన్.
2: కనుక మీరందరూ కూడాను ఒక పవిత్రమైనటువంటి హృదయాలు కలిగి ఉండినప్పుడు ఈ ప్రపంచమంతా కూడాను ఒక్కరికి మీరు చుట్టుకొని వస్తే ప్రపంచమంతా మార్పు వచ్చేసేస్తుంది.
3: Therefore, if only you have a very sacred heart, you'll be able to conquer the entire world.
2: కనుక మొట్టమొదటి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవడానికి నేర్చుకోండి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రై టు మేనేజ్ యువర్ సెల్ఫ్.
2: ఏదో ఒక ఫ్యాక్టరీస్ ఒక కంపెనీలు మేనేజ్మెంట్ చేసుకోవడంలో నేర్చుకుంటే నీకు పొట్ట నిండుతుందే కానీ జీవితం సార్థకం కాదు.
3: ఇఫ్ ఓన్లీ యు నో హౌ టు మేనేజ్ ది ఫ్యాక్టరీస్ యు మే ఈక్ అవుట్ యువర్ లివింగ్.
2: లోకంలో ఈనాడు ఏ విధమైన చావు వస్తే సార్థకమని చావు మంచిది కోరుతుంటారు.
3: దీస్ డేస్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ ఏ నోబుల్ డెత్.
2: ఏ విధమైన ముహూర్తంలో పుడితే మంచిదిగా ఉంటుందనో బర్త్ను సరైన రీతిలో పుట్టాలని యోచన చేస్తుంటారు.
3: People will be thinking that they should be born on an auspicious moment so that they can have a good life.
2: కానీ నేను కోరేది మంచి బర్త్ మంచి డెత్ కాదు మంచి జీవితం కోరుతున్నాను.
3: But Swami wishes that we should always have a good life, not a good birth and not a good death. Good life we should have.
2: కనుక మీరు మంచి జీవితాన్ని సాధించండి.
3: Therefore, try to
2: మీ ద్వారా దేవుని యొక్క వాతావరణాన్ని మార్చండి.
3: Through you, you bring about a change in the environment.
2: మీ ఇంద్రియముల యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంటారో నీ జీవితం యొక్క కమ్యూనికేషన్ ఆ విధంగా మార్చుకోవాలి.
3: Depending upon the communication that you get from your senses, the communication in your life will be
2: changed. ఎంత పవిత్రంగా ఉందో ఒక్కసారి మీరు యోచన చేసుకోండి.
3: You think about this particular thing.
2: నీ ఒక రోడ్డులో నడుస్తున్నావు అనుకోండి.
3: Suppose you are walking on a road.
2: కన్ను ఒక తారను చూచింది రోడ్డు పైన.
3: I has noticed a thorn on the road.
2: తక్షణమే కాలు దాటుకుంటుంది దాన్ని.
3: Immediately the leg crosses over the
2: కాలు ఎక్కడ ఉంది కన్ను ఎక్కడ ఉంది.
3: Where is eye and where is leg?
2: ఈ కన్ను పోయి కాలుకి ఏమైనా చెప్పిందా?
3: Has eye communicated to the leg?
2: లేక కాలు ఏమైనా కన్నును అడిగిందా?
3: Has leg asked any question with the eye?
2: అంతర్ సంబంధం, internal thoughts, internal connection.
3: This is internal thought and internal connection.
2: ఈ కనెక్షన్ ఈ దేహానికి ఏ విధంగా ఉంటుందో ఈ దేశం యొక్క కనెక్షన్ ఆ విధంగా మనం పెంచుకోవాలి.
3: Just as there is such a strong internal connection inside the body, we have to develop the same kind of connection in the country.
2: ఒకవేళ కన్ను ఏమైనా చూడకుండా ఉన్నప్పుడు కాలు పొరపాటుతో ఆ ముళ్ళు పైన కాలు పెట్టవచ్చు.
3: Let us say that I did not notice the thorn and the foot fell on that particular thorn.
2: అప్పుడు కాలికి బాధ కలుగుతుంది.
3: కాన్సిక్వెంట్లీ ది ఫుట్ ఈస్ హర్ట్.
2: కాలికి బాధ కలిగినప్పుడు కన్ను ఎంత బాధపడుతుంది?
3: వెన్ ది ఫుట్ ఈస్ హర్ట్ హౌ మచ్
2: ఇది కాలు దోషం కాదు.
3: How much the eye feels for it, it is not the mistake of the
2: leg foot.
3: Leg.
2: కారణం ఏమిటి? కాలికి కన్నులు లేవు.
3: Leg does not have an eye.
2: కన్నులు ఉన్నది నేను. నేను చూడకపోవటం చేతనే కాలికి దెబ్బ తగిలింది అని ఆ పశ్చాత్తాపంతో కన్నంతా ఏడుస్తుంది పాపం.
3: Eye feels that it is capable of seeing. It has not seen. Therefore the foot is hurt.
2: కనుక తన దోషాన్ని తాను గుర్తించుకుని పశ్చాత్తాపటమే ప్రాయశ్చిత్తము అని.
3: Recognizing one's own defect and repenting for that is real.
2: కంటికి కాలికి ఇంత ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మనకు దేశానికి మన దేహానికి ఆ విధమైన సంబంధాన్ని చేకూర్చుకోవాలి.
3: Whatever relationship exists between the foot and the eye, the same type of relationship should exist even in the country.
2: అది పెంచుకుని నిమిత్తమే మేము ఈనాడు MBA క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్ లో ప్రారంభించాము.
3: We have started MBA program in the institute in order that we develop this kind of communication and relationship.
2: మన సుఖింప హేమతారక విద్య పరమన సుఖింప బ్రహ్మ విద్య. ఈ హే విద్యలు పర విద్యలు రెండింటి ద్వారానే జన్మ సార్థకం చేయించుకోవాలని ఈ విధమైనటువంటి క్లాసెస్ అంతా పెడుతున్నాం.
3: This kind of programs are started in the institute so that it will enable you to eke out a livelihood essential for this world and also take care of the world outside, the other world also.
2: కనుక విద్య యొక్క ఫలితం అనేటువంటిది కేవలము ధనార్జన మాత్రమే అని కాకుండా గుణార్జన అనేటువంటి దాన్ని కూడా లక్ష్యంలో పెట్టుకోవాలి.
3: ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ ఎర్నింగ్ మనీ బట్ ఎర్నింగ్ క్యారెక్టర్.
2: మీకు దిన్నము ప్రతి ఆదివారం ఎక్కువ శ్రమిస్తున్నానేమో పాపం, కానీ బంగారం నేను శ్రమ ఇవ్వాలని ఎప్పుడు నేను ఆశించను. మీ శ్రమను తీర్చాలని, మీ శ్రమల ద్వారా దేశానికి ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నా ఉద్దేశం.
3: Swami's intention is not to give trouble. On the other hand, to save you from all the trouble and also to make you useful for the society and for the country.
2: Okati meeru emi anukokoddu.
3: One important thing, please do not think otherwise.
2: Parashurama yokka charitra meeku telusna?
3: Do you know the history of Parashurama?
2: Indulo okanoka samayam lopala Parashuramudu tandri Jamadagni తాను ఎప్పుడు కూడా అస్త్ర విద్యను ప్రాక్టీస్ చేస్తుండేటువంటి వాడు. అస్త్ర శస్త్ర విద్య.
3: పరశురామ ఫాదర్ జమదగ్ని was practicing archery and
2: ఆయన విడిచినటువంటి అమ్ములంతా భార్య రేణుకాదేవి పోవటము తిరిగి వాపసు తీసుకొచ్చి అతనికి ఇవ్వటము ఈ విధంగా జరుగుతుండేటువంటిది.
3: రేణుకాదేవి వైఫ్ ఆఫ్ జమదగ్ని వాస్ గోయింగ్ అండ్ గెటింగ్ ది ఆరో బ్యాక్ టు జమదగ్ని.
2: ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒక అంబును చాలా దూరంగా వదిలిపెట్టాడు ఈ జమదగ్ని.
3: జమదగ్ని లెఫ్ట్ ది ఆరో ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వెంట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
2: ఇది పోయి పోయి ఒక కొలం దగ్గర పడింది.
3: ఇట్ వెంట్ అండ్ ఫెల్ నియర్ ఏ లేక్.
2: ఆ కొలం లోపల దేవతాస్థిరతో చేరి ఇంద్రుడు అందులో జలక్రీడలాడుతున్నాడు.
3: ఇంద్ర వాస్ ప్లేయింగ్ ఇన్ ద లేక్ విత్ సెలెస్టియల్ విమెన్.
2: అప్పుడు ఈమె చూచింది. చూచి ఏదో తమాషగా ఆమె ఋషిపత్ని ఆమెకి వంట చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఆమె ఏ విధమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భోగభాగ్యంలో తాను ఆరితేరినటువంటిది కాదు.
3: బీయింగ్
2: వైచలమైన నిర్మలమైన నిస్వార్థమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి స్త్రీ ఆమె.
3: బీయింగ్ వైఫ్ ఆఫ్ ఎ రిషి షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సైట్. ఇట్ వెంట్ అండ్ ఫెల్ నియర్ ఎ లేక్.
2: ఆ కొలం లోపల దేవతాస్థిరతో చేరి ఇంద్రుడు అందులో జలక్రీడలాడుతున్నాడు.
3: ఇంద్ర వాస్ ప్లేయింగ్ ఇన్ ద లేక్ విత్ సెలెస్టియల్ విమెన్.
2: అప్పుడు ఈమె చూచింది. చూచి ఏదో తమాషగా ఆమె ఋషిపత్ని ఆమెకి వంట చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఆమె ఏ విధమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భోగభాగ్యంలో తాను ఆరితేరినటువంటిది కాదు.
3: బీయింగ్
2: వైచలమైన నిర్మలమైన నిస్వార్థమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి స్త్రీ ఆమె.
3: బీయింగ్ వైఫ్ ఆఫ్ ఎ రిషి షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సైట్స్ అట్ ఆల్. షీ ఓన్లీ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్

0: ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది, ఆలస్యమైంది.
1: వైల్ వాచింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దేర్ వాజ్ ఎ డిలే ఆఫ్ 5 మినిట్స్.
0: తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించలేదని జమదగ్ని తక్షణమే రామా రామన్నాడు, పరశురాముని పిలిచాడు.
1: జమదగ్ని ఫెల్డ్ దాట్ షీ డిడ్ నాట్ డిశ్చార్జ్ హర్ డ్యూటీ మెటిక్యులస్లీ. హీ కాల్డ్
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి యొక్క మనిషి శరీరం ఉండి కూడా ప్రయోజనం లేదు, ఆమెను శిరఛేదనం చేయన్నాడు.
1: నో యూస్ హ్యావింగ్ ది బాడీ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీస్ ప్రాపర్లీ. రామ యూ కట్ హర్ హెడ్.
0: తండ్రి యొక్క శక్తి సామర్థ్యం గుర్తించినటువంటి వాడు కనుక కుమారుడు, తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఆమె శిరఛేదనం చేశాడు. తల్లి,
1: సన్ హూ న్యూ వాట్ ది పవర్స్ ఆఫ్ హిస్ ఫాదర్ వర్, ఇమ్మీడియట్లీ ఒబేడ్ ద ఫాదర్ అండ్ కట్ హర్ హెడ్.
0: తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాడని కుమారుణ్ణి దగ్గర పిలిచాడు. నాయన, నా ఆజ్ఞను నీవు శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఫాదర్ వాజ్ సుప్రీంలీ ప్లీజ్డ్ విత్ ద సన్ బికాస్ హీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిస్ కమాండ్స్ అండ్ కాల్డ్ హిమ్ అండ్ జస్ట్ టోల్డ్ హిమ్, వెల్ సన్, వాట్ బూన్ డూ యూ వాంట్, ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ యూ.
0: నా తల్లిని బ్రతికించమని చెప్పి అన్నాడు.
1: పరశురామ ప్రే దట్ ప్లీజ్ గెట్ మై మదర్ బ్యాక్ టు లైఫ్.
0: తక్షణమే ఆ శిరస్సును అతికించి ఆమెను బ్రతికించాడు.
1: ఇమ్మీడియట్లీ జమదగ్ని బ్రాట్ హర్ బ్యాక్.
0: పాపం చేసేటువంటి శక్తి ఉండినప్పుడు ఈ పాపాన్ని కూడా నువ్వు పరిహరింపజేసి తిరిగి ప్రాణాన్ని కూడా అందించేటువంటి శక్తి కూడా ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ది కెపాసిటీ టు కర్స్, ది పర్సన్ విల్ ఆల్సో హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద కర్స్.
0: ఇంకోటి పిల్లలు, ఎంబీఏస్ పిల్లలు, ఇంకెవరైనా ఎంకామ్ ఏదైనా కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే ఈ ఎంబీఏ లోపల కానీ ఇంకే విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో, ఇంకే విధమైనటువంటి యొక్క కరస్పాండెన్స్ లో, ఈ మేనేజ్మెంట్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగితే తప్పక దాన్ని సరైనటువంటి జవాబు పుస్తకాల్లో లేనటువంటివి నేను చెప్పి మీకు ఆనందాన్ని అందిస్తాను.
1: ఇఫ్ ఎంబీఏ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ డౌట్స్, సర్టన్ పాయింట్స్ టు బి క్లారిఫైడ్, బీ ఇట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్, యూ కెన్ ఆస్క్ దోస్ థింగ్స్.
0: ముఖ్యంగా మీరు గుర్తించవలసింది ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్, అవి రెండు చక్కగా గుర్తించాలి.
1: అండ్ స్వామి విల్ బి గివింగ్ యూ ఎ సూటబుల్ రిప్లై. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హెవ్ టు రికగ్నైజ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఇండియన్.
0: జనరల్ లైఫ్ లోపల మనం చిన్న చిన్న విషయాలు గుర్తించినప్పుడే పెద్ద పెద్ద దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మనం ఎప్పుడు హై లెవెల్లో పోతుంటుంటే మన యొక్క జీవితం చాలా కొన్ని ఇబ్బందులకు గురి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ స్మాల్ థింగ్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కండక్ట్ యువర్ లైఫ్ ప్రాపర్లీ. బిగ్ థింగ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, స్మాల్ థింగ్స్ విల్ హావ్ టు బి పేడ్.
0: మీరు లైబ్రరీలోకి చేరుతారు, అక్కడ ఏదో ఒక విధమైనటువంటి ఒక పరిశోధన లోపల ఈ యొక్క హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అవుతుంది అని దాన్ని మీరు నేర్చుకుంటారు.
1: లెట్ అస్ సే దట్ యూ గో టు ల్యాబ్ అండ్ యూ లెర్న్ ఇన్ ద ల్యాబ్ దట్ బై మిక్సింగ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ యూ గెట్.
0: కానీ మీరు పోయిన దగ్గర అంతా కూడా ఈ లెబొరేటరీస్ మీకు చిక్కవు.
1: బట్ యూ కాంట్ గెట్ లెబొరేటరీస్ ఫర్ గెటింగ్ వాటర్ వేర్ ఎవర్ యూ గో.
0: బజార్ లో మార్కెట్ లో నువ్వు పోతున్నావు, చాలా తిరుగుతుంటున్నావు, అక్కడ నీకు దాహం వేసింది, అక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తా తాగడానికి వీలవుతుందా? కాదు. ఇక్కడ జనరల్ లైఫ్ లోపల మనకు కొన్ని విధమైనటువంటి సహజమైనటువంటి విషయాలు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: సపోజ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఎ స్ట్రీట్, యు గెట్ థర్స్టీ, కెన్ యూ అప్లై ది ఫార్ములా ఆఫ్ మిక్సింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ గెటింగ్ వాటర్ దేర్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దేర్ యూ షుడ్ హ్యావ్
0: మన తాత్కాలిక బాధలు తీర్చేటువంటి కూడా నువ్వు చిన్న చిన్న చిట్కాలే.
1: It is not those big formulae which can solve all your problems. It is only small things in life which can solve many problems.
0: Manam chakkaga gurtinchu ippudu chudandi, meeke telusunu science lo vallanta kudanu chaala pedda pedda vishayalanta kudanu gurtinchukunte dantlo annintilo kuda chudi chinnadi paramanu yokka swaroopame andulo untuntadi.
1: As students of science, you know that whatever object you take, it consists of very small things. It is atoms.
0: Ee paramanuve మహాఘనమైనటువంటి ఆకారాన్ని ధరిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఆటమ్ విచ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద మైటియస్ట్.
0: కేవలం ఘనమైనటువంటి దానినే మనం లక్ష్యంలో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ఈ ఆటమ్ తీసుకోవాలి మనం.
1: నో యూస్ కీపింగ్ ఇన్ వ్యూ ఓన్లీ వెరీ బిగ్ థింగ్స్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆటమ్, ది బిగ్
0: థింగ్స్. అణువును అణువుగా, ఘనములో ఘనముగా ఉంటుండాలి, అణువు నుంచి ఘనం వరకు కూడా వ్యాపించి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ దిస్ ట్రూత్ దాట్ the autumn is the smallest and they may be the biggest things, but between them there is a close relationship.
0: Kalu samanyamaina vishayallo nenu samanyamaina padalato cheptunnappudu dantlo meeku ento goppa goppa arthalu ayyatundi yokka vishayalu kuda meeku gurtinchukodaniki veel avutundi.
1: Swami may be using common parlance, easily understandable words, but great things

0: small explanations and illustrations.
1: కొన్ని రష్యాలో కూడా అనేక విధములుగా జరిగినాయి.
0: There are quite a few things which have happened in Russia.
1: ఈ స్టాలిన్ అనేటువంటి వాడు మీకు తెలుసును.
0: You know Stalin.
1: ఆయన నరరాక్షసుడు.
0: He was a demon.
1: ఈ నరరాక్షసుడు ఈ యొక్క రష్యన్ పీపుల్ అందరినీ కూడా రష్ చేశాడు, క్రష్ చేశాడు.
0: This particular Stalin, who was a demon, he really crushed Russians.
1: ఇలాంటి సమయం లోపల కట్టకడపటికి అతను పట్టుబడ్డాడు.
0: In the last, he was being caught.
1: ఈ సమయంలో అతని దగ్గర ఒక మంత్రి ఉండేటువంటి వాడు, హెల్ హామ్ అని. అతను చాలా, అతనికంటే ఇంకా దుర్మార్గుడు. అతను చచ్చిన తక్షణమే అన్ని ద్వారాలు కూడా పూర్తి మూసేశాడు, తన రహస్యాలన్నింటినీ కాల్చివేయడానికి.
0: He had a minister. And that minister, the moment he died, he closed all the doors of the fort, not allowing anyone to enter into the
1: palace. తక్షణమే కృష్ణ వచ్చాడు. ఆయన ఇతన్ని కాల్చివేసేసాడు, ఈ మంత్రిని కాల్చివేసి ఈ యొక్క రహస్యాలంతా కూడా పత్రికల్లో వేయించేసేసినాడు. వేయించేసి ప్రజలకు ఒక స్వాతంత్రాన్ని అందించాడు.
0: Khrushchev managed to get him, shot dead this minister, caught hold of all the secrets, gave wide publicity to all the secrets, and
1: ఇతను పోయిన తర్వాత లెనిన్ అనేటువంటి వాడు వచ్చి చేరిపోయాడు.
0: లెనిన్ ఆల్సో కేమ్ లేటర్ ఆన్.
1: అతను వచ్చి ఒక్క మాట చెప్పాడు ప్రజలకు, మీరు కోరినటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించుకోండి.
0: He declared that whatever freedom you want to have, you can have.
1: స్వాతంత్రానికి నేను అడ్డు రాను.
0: I don't come in the way of your freedom.
1: అయితే బుద్ధిని చేర్చుకోనటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి.
0: But whatever freedom you have, freedom should be such that it should not pollute your intelligence.
1: బుద్ధిని మీరు పాడు చేసుకుంటే మానవత్వం పాడైపోతుంది అన్నాడు.
0: If you spoil your intelligence, your humanity itself will be destroyed.
1: కను మానవత్వాన్ని పెంచుకునేటువంటి స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి అన్నాడు.
0: He said that you should enjoy such freedom which will enable you to develop your humanity.
1: ఆ తరువాతనే క్రుష్చేవ్ వచ్చాడు.
0: ఆఫ్టర్ దాట్ క్రుష్చేవ్ కేమ్.
1: క్రుష్చేవ్ వచ్చి సాధ్యమైనంత వరకు కూడాను ఈ స్టాలిన్ చేసినటువంటి దాన్ని అంతా మార్పులు చేసేసాడు.
0: హీ ఇంట్రడ్యూస్డ్ మెనీ చేంజెస్ ఇన్ ది ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై స్టాలిన్.
1: కనుక ఈ క్రుష్చేవ్ వచ్చి ఏ విధమైనటువంటిది ఈ వ్యాపార రంగంలోనూ, ఫ్యాక్టరీస్ లోపలను, ఈ కంపెనీస్ లోపలను నూతనమైనటువంటి విషయాలు ఏ విధంగా స్థాపన చేసి, అయితే ఒక్కటి మాత్రం అక్కడ లిమిట్ చేశాడు, ఈ విధమైనటువంటి అన్నీ కూడాను ఈ రహస్యాలు బయట దేశాలకు మాత్రం చేరకూడదు అన్నాడు.
0: క్రుష్చేవ్ ఇంట్రడ్యూస్డ్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బిజినెస్, ఫ్యాక్టరీస్ అండ్ వేరియస్ ప్లేసెస్, బట్ హి సెడ్ that these secrets should not leak out to the outside world.
1: Russia desam chaala kathinamaina desam ani meer bhavistunnaru, chaala porapaatu.
0: You are thinking that Russia is a very cruel country. No,
1: vaallu daivam peru cheppatam ledhu kaani vaarilo neethi nijayati ekkuva unnai.
0: They may not be uttering God's name as such, but you find
1: lopala Russia chuchukunnanta pavitram ee desamu chuchukoledu.
0: Regarding the women, the Russians give a lot of respect.
1: వాళ్లకు చాలా తల్లి మాదిరి గౌరవించేటువంటి స్వభావం రష్యన్స్.
0: They have the particular tradition of respecting every woman as their
1: own mother. అందుకోసమే రష్యా లోపల మదర్స్ డే అనేటువంటి ప్రత్యేకంగా డిసెంబర్ లో పెట్టారు.
0: That is why during December in Russia they observe a day called Mother's Day.
1: నీతి నిజాయితీలు వారి యందు ఉన్నది కాబట్టి అదే నిజమైన భక్తి.
0: They have morality and truth. And
1: that is దైవం పేరు వర్షం లేదు కానీ మనం దైవం పేరు చెప్పుకొని అన్ని కూడా దయ్యాల మాదిరి ప్రవర్తిస్తున్నాం మనం.
0: They may not utter God's name, but their life is really sacred. But on the other hand,
1: దైవం పేరు చెప్పడం లేదు కానీ అంత దైవత్వంగానే ప్రవర్తిస్తున్నారు.
0: But their behavior is in tune with the accepted principles of divinity there. But whereas here it is not so.
1: ఆ కంపెనీస్ లోపల, ఆ ఫ్యాక్టరీస్ లోపల, ఆ ఇండస్ట్రీస్ లోపల ఏ పద్ధతులను ప్రధానంగా పెట్టారని ఏ దేశాలకు తెలియదు. అది నేను మీకు చెప్తాను.
0: నో వన్ నోస్ వాట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంట్రడ్యూస్ దేర్, వాట్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్, వాట్ వాల్యూస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఇన్ దోస్ ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీస్ ఇన్ రష్యా. స్వామి నోస్, స్వామి విల్ టెల్ యూ ఆల్ దోస్.
1: ఇప్పుడు అమెరికా ఉండేటువంటి యొక్క బిజినెస్ అంతా కూడాను అది చాలా ఒక ఇమిటేషన్ గా ఉంటుండాలి, అది కాంపిటీషన్ గా ఉంటుండాలి.
0: ఇన్ అమెరికా in business you find a lot of imitation and also a lot of competition.
1: కాని రష్యాలో ఆ ఇమిటేషన్ లేదు, ఈ యొక్క విధమైనటువంటి యొక్క ప్రచారము లేదు.
0: ఇన్ రష్యా యు డోంట్ హ్యావ్ ఎయిదర్ ఇమిటేషన్ ఆర్ యు డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రొపగండా.
1: లేదు, అంత ఒకే మాట ఒకే రోడ్డు.
0: దేర్ ఇస్ నో కాంపిటీషన్ దేర్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ పాత్.
1: ఆ నీతి నిజాయితీల వల్లనే ఈ రష్యన్ పీపుల్ అందరు కూడా ఏకోన్ముఖులై ప్రవర్తిస్తున్నారు.
0: Because there is morality and there is truth in that particular country, they are working unitedly for a common goal.
1: మన భారతదేశంలో చూడండి, మీరు కంపెనీ ఇంకా మీకు తెలియదు, పిల్లలకు ఒక కోటి రూపాయల ఆదాయం వచ్చిందంటే ఒక కోటి గవర్నమెంట్ సుంకంగా కట్టాలి.
0: ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ 1 crore rupees ప్రాఫిట్ యూ వుడ్ హావ్ గివెన్ 1 crore rupees.
1: ఆ కోటి ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క పార్ట్నర్స్ అంతా ఉంటారు చూడండి, వీళ్ళంతా పంచుకోవాలి.
0: Partners will have distribute the remaining profits among them.
1: Russia lo atla kadu edi vachina vaandike government ki.
0: In Russia on the other hand, whatever is the production, the entire thing
1: kaani workers ku enta kavalo anthe istuntunnaru vaalaku triptiga untundadi.
0: But they are keeping the workers contented, they are giving sufficient to meet all the needs.
1: America yokka paddhati anta kodunu kevalamu oka missionaries deentone vaallanta kodunu tala cheduchukuntu unnaru.
0: The Americans on the other hand are giving a lot of importance to the machines.
1: Okkoka desham okkoka point payine vaallu neroga prayanam avutunnaru.
0: Each country is taking a narrow path suitable to itself.
1: Japan and Germany anetunte vaallante kodunu Japan vaallante kodu etta potunnante anta electron deeni payina vaallu potunnaru.
0: In Japan they are progressing based upon the research in electrons.
1: ఈ ఎలక్ట్రాన్స్ లోపల ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఈ జపనీస్?
0: వేర్ హ్యావ్ దే లెర్న్డ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: అంతా అమెరికాలోనే.
0: ఆల్ దిస్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అమెరికా.
1: అమెరికాలోనే నేర్చుకుని అమెరికా కంటే అధికమైపోయినారు వాళ్ళు.
0: దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అమెరికా బట్ దే హ్యావ్ ఎక్సెల్డ్ అమెరికన్స్.
1: ఇప్పుడు అమెరికన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఆ జపనీస్ చేసినటువంటి వస్తువులంతా తెచ్చుకుని అమెరికన్స్ గా అమ్ముతున్నారు.
0: వాట్ అమెరికన్స్ ఆర్ డూయింగ్ ఈస్ they are getting from Japan and they are also trying to sell.
1: Endukatte ikkada America lopali electron anetundi vaallu sariga cheyaleru, vaallaku aa vidhamainatundi practice levu.
0: They have not reached that state which Japan has reached in electronics.
1: Kanuka ee vidhanga oka country ni urche kaani manam aa vidhanga untundakoddu. Mana kaalla paina manam nerchali, mana kannulato manam choodali, mana sanskrutini manam pracharam cheyali, mana yokka vaatavaranam taginatundi vilavannu manam penchukovali.
0: But what should we do? We should not imitate any other country. We have to depend upon ourselves. We have to keep our own eyes open, see what our culture is and adopt our own culture.
1: Mana management yokka deentlopala imitation ani kaani competition ani kaani undane koodadu.
0: In our own management we should not give much room for imitation or competition.
1: Idi kevalam oka prema yokka వైబ్రేషన్ గా మనం అందరూ సమానంగా అనుభవించాలి.
0: అవర్ మేనేజ్మెంట్ మస్ట్ బి బేస్డ్ అపాన్ ది వైబ్రేషన్స్ కమింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్.
1: నేను మేనేజర్ అని ఉండకూడదు, మేనేజర్ ఒక వర్కర్ గానే ఉండాలి.
0: ద మేనేజర్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈస్ ద మేనేజర్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కర్స్.
1: వర్కర్ గా ఉండి మేనేజ్ చేయాలి.
0: హీ షుడ్ బి లైక్ వన్ అమంగ్ ద వర్కర్స్ అండ్ దెన్ మేనేజ్.
1: అది నిజమైనటువంటి మేనేజ్మెంట్.
0: దాట్ ఈస్ రియల్ మేనేజ్మెంట్.
1: నేను మేనేజర్ అంటే నీవు పెద్దవాడు వాడు చిన్నవాడుగా ఉన్నట్టుంటుంది. కాదు కాదు, వర్కర్స్ లో నేను ఒక మేనేజ్మెంట్.
0: యూ షుడ్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్కర్స్.
1: ఇది యాజ్ అ మేనేజర్ సమత్వం.
0: యూ ఆర్ ది ఫస్ట్ వర్క్ అమంగ్ ద వర్కర్స్.
1: ఎడ్యుకేషన్ లో మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక బీఎస్సీ బాయ్స్ నలుగురు ఇందులో ప్రవేశించుంటారు ఎగ్జామినేషన్స్.
0: ఫోర్ స్టూడెంట్స్ ఆఫ్ బీఎస్సీ హావ్ టేకెన్ ఎన్ ఎగ్జామ్.
1: ఒక పిల్లవాడికి ఓ గ్రేడ్ వచ్చింది.
0: One student has got O grade.
1: ఇంకోడికి A grade వచ్చింది.
0: The second student has got A grade.
1: ఇంకోడికి B grade వచ్చింది.
0: The third one has got B grade.
1: ఇంకోడికి C grade వచ్చింది.
0: Fourth one has got C grade.
1: కానీ గ్రేడ్ డిఫరెన్స్ గాని నలుగురు కూడాను సర్టిఫికెట్ ఇచ్చేసేస్తారు పాస్.
0: There may be a grade difference, but all these four people get a pass certificate.
1: కానీ వాడు ఏం నేను బీఎస్సీ పాస్ చేసినానని చెప్పొచ్చును, అధికారం ఉంది.
0: With this certificate anyone can say that well I have passed. All the four can say that I have passed my
1: grade difference kaani andaru pass ayinaru.
0: There is a great difference among them, but all of them have passed the degree or the same time.
1: Adhe vidhanga mana management worker buyer seller andaru kuda oka vyaktule.
0: In the same way whether it is a manager, a worker, a salesman, all these must be considered as human beings.
1: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నారే కానీ అందరూ మానవత్వమే.
0: They may be occupying different grades and different stages, but all of them are human
1: కనుక,
0: beings.
1: Caste of humanity. దీన్ని పెంచుకోవాలి మనం.
0: We have to develop, therefore, the caste of humanity.
1: మన religion of love. దీన్ని పెంచుకోవాలి.
0: We have to also develop the religion of love.
1: Language of the heart. ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: We have to develop along with these two the language of the heart.
1: తద్వారానే మన మన విద్యను మనం పోషించుకుంటూ రావాలి.
0: Only through all these development of all these three, we have to develop our own knowledge and education.
1: చాలా సంతోషం.
2: You just heard the second part of the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 14th of September 1986. Bhagwan Baba said that every country has their own way of doing business with all imitation, competition and so on. But that style should not be followed in India. We should not imitate any other country. We have to be self-reliant, keep our own eyes open and adopt our culture into our business. Our business management should be based upon the vibration emerging out of love only. Thank you and Sai Ram.

never be afraid. For I will see you as proof. I didn't die.

ಕಲಿತು ವಲಿಯಂ ಪರ್ಕೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ.